ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 14వ రోజు, క్రీసు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ నెల 2వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 28 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు రాధా జయలక్ష్మి గానం చేసిన పురంధరదాసు కీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు.
1: బాధ్యతాయుత జీవనమే విశ్వశాంతికి సోపానం. విశ్వశాంతి చేకూరాలంటే ప్రతి మానవుడు మొదట వ్యక్తిగా, తర్వాత కుటుంబంలో ఆదర్శ సభ్యునిగా, అటు తర్వాత సంఘంలో ఉత్తమ పౌరునిగా తన బాధ్యతలను గుర్తించి వర్తించాలి. ఎవరి గృహంలో వారు దీపం వెలిగించుకుంటే వీధంతా కాంతి కలిగినట్లు, ఎవరి బాధ్యత వారు చక్కగా నిర్వర్తిస్తే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వాన్నిచ్చిన తల్లిదండ్రులు దేశమాత పట్ల ప్రప్రథముగా గౌరవాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అది తన మొదటి బాధ్యతగా గ్రహించాలి. భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ పితృదేవో భవ అను ఆదర్శం చెప్పబడినది. తల్లిదండ్రులను దైవస్వరూపులుగా గౌరవించవలెను. ఇక ఇతర కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుల పట్ల ప్రతి వ్యక్తికి బాధ్యతాయుత ప్రవర్తన కలిగి ఉండవలెను. భర్తకు భార్యను, భార్యకు భర్తను ఎన్నుకునే స్వాతంత్రం ఉన్నది. కానీ తోబుట్టువులను, వారి బంధువులను దైవమే ప్రసాదించాడు. అది దైవ నిర్ణయముగా భావించి వారిని గౌరవించవలను. గృహంలో పనివారి పట్ల కొందరు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది సరియైనది కాదు. భారతీయ సంస్కృతిలో అతిథి మర్యాదకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అతిథి దేవో భవ, అతిథిని దైవ సమానంగా ఎంచి అతిథి సత్కారాలు చేయవలెను. కుటుంబ సభ్యులలో ఒకరికొకరు భేదాభిప్రాయాలు ఉన్నను అవి మరచి ప్రతివారు ప్రేమ సానుభూతులతో సహకరించి కుటుంబ వ్యవహారాలను నడుపుకొనవలెను. భిన్న మనోప్రవృత్తులు కలిగి ఉండినను సర్దుకుపోవుటయే బాధ్యతాయుత ప్రవర్తన. దీనికి ఉదాహరణగా ఈశ్వరుని కుటుంబంలో సింహము, నంది, పాము, నెమలి, ఎలుక ఒకదానికొకటి శత్రువులైనా అన్యోన్య జీవితం గడుపుతున్నవి కదా. ఇక మూడవది సమాజపరమైన బాధ్యత. ప్రతి వ్యక్తి సంఘజీవి. సమాజం నుండి వ్యక్తిగతముగాను కుటుంబపరంగాను ఎంతో ఉపకారము, సహకారములను పొందుతున్నాడు. అందువలన ఆ సంఘ శ్రేయస్సును కాపాడు బాధ్యత వహించవలెను. సమాజమును కలుషితం చేసి ఆర్జించిన సంపదను

0: తమ సంతతికి అందచేస్తే తాము కలుషితం చేసిన సంఘములో వారి సంతతి ఎలా భద్రముగా ఉండగలదు? అందుకే సంఘం శరణం గచ్చామి అన్నారు బుద్ధుడు. ప్రభుత్వ చట్టాలను గౌరవించి పాటించుచు ఓటు బాధ్యతగా గుర్తిరిగి వినియోగించుకుంటూ చేపట్టిన వృత్తిని, ఇవ్వబడిన పనిని శ్రద్ధ భక్తులతో నిర్వర్తించడము జాతి విపత్తులైన సునామీ, వరదలు, అంటువ్యాధులు, భూకంపాలు సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఎదుర్కొనవలెను. సంఘములో బాలురలను, విద్యార్థులను, యువతీ యువకులను, స్త్రీలను, అంధులను, వికలాంగులను ఆదుకొను కార్యక్రమాలలో విధిగా బాధ్యతాయుతంగా పాల్గొనవలెను. కొందరు తాము బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఇతరులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. అందరము బాధ్యత యొక్క ఆవశ్యకతను గుర్తించి వర్తించినప్పుడే విశ్వశాంతి చేకూరుతుంది.
1: ఈరోజు మనము
2: విందగు మాట వినిపించిన వారు శ్రీ టి. నాగరాజు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పెయ్యదూడల పోషణలో మెలకవలు పశువైద్యాధికారి డాక్టర్ బి తులసీరామరెడ్డి గారి సూచనలు వింటారు.
1: పేదోడుల పోషణలో మెలకువలు, పేదోడులు ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయం పైన మాట్లాడుతున్నాను. మన దేశంలోను రాష్ట్రంలోను అధిక పాల ఉత్పత్తి నిరంతరం పెరుగుతున్న జనాభాకు అది సరిపోవడం లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే ఈ లేగదూడలు మనం నిర్లక్ష్యం చేసి వాటిని మనము వాటికి ఆహారము పోషణ సరిగ్గా చూసుకోకపోవడం వలన అవి ఎక్కువ మరణిస్తుంటాయి. సో దానికి మనము ఈ పేదోడుల పోషణలో మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనము పేదోడలు తల్లి గర్భంలో ఉండగానే వాటి యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఈ చూడి అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు బలమైన దూడలు వస్తాయి. ఈ చూడితో ఉన్న ఆవుకి వాటి యొక్క శరీర పోషణ అనేది మనం ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆఖరి 3 నెలల్లో ఈ దూడ పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. అప్పుడు కాబట్టి దానికి తగినంత మాంసతృప్తులు, శక్తి, ఈ ఖనిజ లవణాలు అందించాలి. దీనికి ఆవు తగినంత పచ్చిమేత 2 నుంచి 3 కిలోలు దానా ఇస్తే సరిపోతుంది. తర్వాత దూడ పుట్టగానే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటే, దూడ పుట్టిన వెంటనే ఆ ముక్కు రంధ్రాల నుంచి శుభ్రంగా తుడిచి శ్వాస బాగా ఆడేటట్లు చూసుకోవాలి. ఆ ఈనిన వెంటనే ఆవు దూడని దూడపోయిన జిగటను తల్లి బాగా నాకేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏమంటే దానిపైనుండి ఆ జిగటంతా నాకడం వలన బాగా రక్తప్రసరణ బాగా తొందరగా లేచి నిలబడి ఆ తొందరగా తల్లి పొదుగు దగ్గర చేరి జున్ను పాలు తాగే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఆ తల్లికి దూడకు మధ్య అనుబంధం పెరుగుతుంది. ఒకవేళ కానీ దూడను తల్లి నాకనట్లయితే దూడ శరీరం పైన కొద్దిగా తౌడు కానీ లేదా ఉప్పు చల్లి ఆ తల్లి దూడను నాకేలా చేయాలి. తర్వాత దూడ పుట్టిన తర్వాత ఆ పేగును 3 అంగుళాలు వదిలేసి ఆ కత్తెరతో కానీ లేదా కొత్త బ్లేడుతో కత్తిరించి కొంచెం టించర్ అయోడిన్ అద్దాలి. అలా చేయడం వల్ల దానికి ఫర్తర్గా ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. తర్వాత ఆ దూడ పుట్టిన తర్వాత ఆ జున్ను పాలు తాపాల వద్దా అనేది రైతుల్లో చాలా అపోహగా ఉంటుంది. ఖచ్చితంగా జున్ను పాలు 100% పుట్టిన దూడకు జున్ను పాలు వెంటనే తాపించాలి. ఆ పశువు ఈనిన 2 నుంచి 3 రోజుల్లో ఉత్పత్తి అయ్యే జున్ను పాలలో వ్యాధి నిరోధక శక్తి సంక్రమింపజేసే ఇమ్యునోగ్లోబులిన్స్ ఉండడంతో పాటు దాంట్లో అధిక మాంసకృత్తులు, పాల కంటే 7 రెట్లు, మొత్తం ఘన పదార్థాలు 2 రెట్లు అధికంగా ఉంటాయి. దీనితో పాటు విటమిన్ ఏ 5 నుంచి 15 రెట్లు ఉంటుంది మామూలు పాలు కన్నా. దీంతో పాటు కాల్షియము, మెగ్నీషియం, ఇనుము, క్లోరిన్, మ్యాంగనీసు, కాపరు మొదలగు ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ జున్ను ఈ పల్లెల్లో రైతులు ఈ జున్ను పాలు తాపడం

వలన అవి మజ్జుగా మారడము, దూడలు అలా అపోహ లేకోకుండా ఆ పుట్టిన వెంటనే ఆ దూడకి జున్నుపాలు త్రాపించడం చాలా ముఖ్యము. ఈ జున్నుపాలు ఉపయోగం ఏమంటే, ఈ జున్నుపాలు తాపడం వలన కడుపులో ఉన్న మలినాలు సైతం బయటకు విసర్జించేలా చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఈ దూడకి నెల వయసు వచ్చే వరకు దూడ బరిలో 10వ వంతు సమానమైన పాలను ఇవ్వాలి. దూడల ఆహారం నెక్స్ట్ దీంట్లో దూడలకి ఆహారం మనం ఏమేమి ఇవ్వాలి, ఎలా పెంపొందించుకోవాలి మొదట్లో అనేది చెప్తాను. దూడ పుట్టిన మొదటి 3 నుంచి 4 రోజులు జున్నుపాలను రోజుకు 3 సార్లు తాగించాలి. ఆ తర్వాత రోజుకు 2 సార్లు తాగిస్తే సరిపోతుంది. మొదటి మాసంలో దూడ బరువులో 10వ వంతు, ఆ 2వ మాసంలో 15వ వంతు, 3వ మాసంలో 20వ వంతుకు సమానమైన పాలు తాగించాలి. దీనితో పాటు ఆ దూడకి బాగా మన దూడ బాగా పెరగాలంటే దీనితో పాటు దాణా కూడా మనం వాటికి అలవాటు చేయాలి. ఆ దాణా దానికి 7వ రోజు నుంచి తినేటట్లు అలవాటు చేయాలి. మొదటి కొంచెం దాణాను దూడ నాలుకకు రాసి క్రమంగా తినేటట్టు అలవాటు చేయాలి. ఆ దూడల దాణాని బయట బజార్లోనే దొరుకుతుంది, లేక మన రైతు ఇంటి దగ్గరే మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో దాణాలో 20% తక్కువ కాకుండా మాంసకృతులు, 70% తక్కువ కాకుండా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పశువుల దాణ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనము ఏమేమి వాడాలంటే, ఈ నలగగొట్టిన మొక్కజొన్న, దాంతోపాటు జొన్నలు, సజ్జలు, వేరుశనగ చెక్క, చేపల పొడి, తవుడు, ఖనిజాల ఉన్న మిశ్రమం, బెల్లం, ఇవన్నీ ఈ ఒక పాలలో మొత్తం మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇది ఒక దూడల దానాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ నల్లగొట్టిన మొక్కజొన్న 50%, వేరుశనగ చెక్క 30%, చేపల పొడి 10%, తౌడు మిశ్రమం 8%, ఖనిజ లవణ మిశ్రమం 2%, ఇలా మొత్తం ఒక 100% అయ్యేటట్టు మొత్తం ఈ సమపాలలు మిశ్రమాన్ని తయారు చేసుకొని దానికి అందించాల్సి ఉంటుంది. ఆ విధంగా తయారు చేసుకున్న ఆ దానాకి ఒక 500 గ్రాముల ఉప్పు, ఒక 20 గ్రాముల విటమిన్ మిశ్రమాన్ని కూడా కలపాలి. ఈ మనం తయారు చేసిన ఈ దూడల దానాని దాని యొక్క బరువు పట్టి వయసు పట్టి దానికి అందిస్తూ ఉండాలి. ఈ మనం తయారు చేసిన దానాన్ని నీటిలో తడిపి దానికి అందిస్తే ఆ దాణ వృధా కాకుండా ఉంటుంది. ఇది ఏ విధంగా ఇవ్వాలి, ఈ పశువుల దాణ మనకు ఎంత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఎలా ఉంటుందంటే, మొదటి నెలలో 100 గ్రాములు, 2వ నెలలో 150 గ్రాములు, 3వ నెలలో 300 గ్రాములు, 4వ నెలలో 500 గ్రాములు, 5, 6వ నెలలో 750 గ్రాములు, 7వ నెల నుంచి 1 కిలో దాణ వరకు అందించవచ్చు. అదేవిధంగా ఈ దానాతో పాటు దూడలకు పశుగ్రాసాన్ని కూడా అలవాటు చేయాలి. ఇది ఈ యొక్క పశుగ్రాసం 10వ రోజు నుంచి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ పచ్చిగ్రాసాలు, ఎండుగ్రాసాలు అది ఎంత తింటే అంత తిన్నంత ఇవ్వాల్సి ఉంటుంది. దూడల దానాను పశుగ్రాసాలు తినడం అధికం చేస్తున్నప్పుడు ఆ తల్లిపాలు పరిమాణం క్రమంగా తగ్గించుకోవచ్చు. దూడ పూర్తిగా నెమరు వేసే జంతువుగా మారడానికి సుమారు 3 నెలల కాలం పడుతుంది. అంటే పాలు అవసరం లేకుండా 3 నెలల తర్వాత అది పూర్తిగా ఈ దాణా ఈ పశుగ్రాసాల మీద అలవాటు పడి తింటుంది. ఒకవేళ తల్లి నుంచి తొందరగా మనము దూడను వేరు చేయాలంటే మనకు కొన్ని మిల్క్ రీప్లేసర్స్ అవి కూడా మనకు దొరుకుతాయి. ఎర్లీ వినింగ్ అంటాం దీన్ని. అంటే తల్లి నుంచి తొందరగా దూడను వేరు చేస్తారు. ఆ దూడను పాలకు బదులు ఈ మిల్క్ రీప్లేసర్స్ వాడి మనము దూడని సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతిలో పుట్టిన మొదటి 3-4 రోజుల్లో తల్లి దగ్గర జున్నుపాలు తాగించి తర్వాత మొదటి వారం నుండే మనము ఈ యొక్క మిల్క్ రీప్లేసర్స్ని వాడవచ్చు. ఈ మిల్క్ రీప్లేస్ కూడా మనము వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, ఇందులో గోధుమ పిండి 10%, ఎండు చేపల పొడి 12%, అవిసె పిండి 40%, పాలు 13%, కొబ్బరి నూనె 7%, మొలాసిస్ 10%, అవిసె నూనె 3%, ఈ ఖనిజ లవణ మిశ్రమం 4%, విటమిన్ మిశ్రమం 0.5%, బ్యూట్రిక్ ఆమ్లం 0.5%. ఇలా మనము మిల్క్ రీప్లేసర్స్తో కూడా మనము దూడల పోషణ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత దూడ పోషణ తర్వాత దూడలో కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. వాటిని మనము ఏ విధంగా టీకాలు వేసుకోవడం కానీ,
ముందస్తు

0: జాగ్రత్త టీకాలు వేసుకోవడము ఖచ్చితంగా చేసుకోవాలి. ఇందులో కొన్ని ఏమంటే వైరస్ వల్ల కలిగే వ్యాధులు కొన్ని ఉంటాయి, తర్వాత బ్యాక్టీరియా వల్ల కలిగే కొన్ని వ్యాధులు కొన్ని ఉంటాయి. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధుల్లో గాలికుంట వ్యాధి చాలా ముఖ్యమైనది. అలాగే బ్యాక్టీరియాలు వచ్చే వ్యాధుల్లో ఈ గొంతువాపు వ్యాధి, దుమ్మరాగము, తెల్లపారుడు, న్యూమోనియా మొదలైనవి వస్తుంటాయి. వీటి నుంచి మనము వాటిని కాపాడుకోవాలి. అందువల్ల క్రింది నేను చెప్పిన విధంగా టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. మొదట ఈ గాలికుంటు వ్యాధి 2 మాసాలలోపు టీకాలు వేయించుకోవాలి. దాని తర్వాత బూస్టర్ డోస్ 15 రోజులు వేయించుకున్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ గాలికుంటు వ్యాధికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ గొంతువాపు వ్యాధికి మొదట 4 నుంచి 6 నెలల లోపు ఒకసారి ఈ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10 సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయించుకోవాలి. దీంతోపాటు ఆ జబ్బవాపు దాని యొక్క 6 నెలల వయసులో ఒకసారి టీకాలు వేయించుకోవాలి. తర్వాత 10 సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత థైలేరియాసిస్, ఈ వ్యాధి 4వ నెలలో ఫస్ట్ మనం టీకా వేయించుకున్న తర్వాత 10 సంవత్సరం ఒకసారి దాన్ని మనం టీకా వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క లేగదూడల పోషణలో 30% దూడలు ఎక్కువ చనిపోతూ ఉంటాయంటే అది కేవలం ఈ యొక్క అంతరపరాన్న జీవుల బెడదలు ఎక్కువ చనిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ
1: మీరు ఇంతవరకు పెయ్యదూడల పోషణలో మెలకువలు పశు వైద్యాధికారి డాక్టర్ బి తులసిరామరెడ్డి సూచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:49 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక

0: మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావటం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రిహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయారు. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. అనంతరం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు, 9:35 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక ఈ సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో బక్కపట్నం మండలం పామదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయన్న గారు. 7:45 లలితగీతం, 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 తలుపులు నాటిక రచన నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్,

0: గంటల 30 నిమిషాలకు చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 10 గంటలకు రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 199,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కీ శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं. भारत के युवा ने एक लंबी यात्रा तय की है. आज वो युवा

0: दुनिया के विकास को गति दे रहा है।
1: లోవిచి వర్తించిన 5వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సంకేత

0: తేదీని పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ భాగస్వాములు పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాముల పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనా కు ఆధునిక్ బనానా, సమ సమాయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నాలజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు ఆపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మదన కాల్పుల విరమణకు తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా అయ్యాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోనే కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారా షార్ట్ పుట్, పురుషుల ట్రిపుల్ జంప్లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్

0: కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పథకాలతో పాటు 3 రజత పథకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పథకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రపత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తర్వాత రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. ముందుగా వినండి సమాచార వేదిక. బిడ్డకు జన్మనిస్తూ తల్లి జన్మిస్తూ శిశువు మృతి చెందడానికి వీలు లేదని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. హై రిస్క్ గర్భిణులపై మొదటి నుంచి శ్రద్ధ పెట్టి వారి ఆరోగ్యంపై నిత్యం పరిశీలన చేయాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాతా శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. బ్రహ్మసముద్ర మండలం మామడూరుకు చెందిన మమత, బీకే సముద్ర మండలం ఇస్లాం కాలనీకి చెందిన షేక్ హుసేన్ బి, మామిడి మండలం ఎద్దులపల్లికి చెందిన గాయత్రి, నార్పల మండలం గూగూడు ఎస్సీ కాలనీకి చెందిన శివలక్ష్మి మృత్యువాత పడిన సంఘటనలపై కలెక్టర్ లోతుగా ఆరా తీశారు. ఏపీహెచ్సి పరిధిలో ఎక్కువ ఈ తరహా మరణాలు జరుగుతున్నాయో గణాంకాలు తీయాలన్నారు. ప్రతీ నెల ప్రసవాలపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ చెప్పారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ పనితీరును అడిగారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, డిఐఓ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, ఎన్డీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, టీపీఎంఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించేందుకు రేషన్ దుకాణాలను ఆధునిక మార్కెట్లుగా మార్చుతూ ప్రైవేట్ మార్టులకు దీటుగా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, రేషన్ డీలర్లకు ఆర్థిక భరోసా కల్పించేలా మీ మార్టుల ప్రధాన ఉద్దేశం. 1645 జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌక ధరల దుకాణాలు, 100 డీలైట్ కంపెనీ ప్రాంటియర్ కంపెనీల భాగస్వామ్యంతో చౌక ధరల దుకాణాలు మీ మార్టులుగా మార్పు. మీ మార్టులకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లుగా ఆయా కంపెనీల సంస్థల సరుకులు పంపుతారు. మీ మార్టుల ఏర్పాటుకు బ్యాంకు ద్వారా ఒక్కో మార్టుకు పొందగలిగిన రుణం. మీ మార్టులను ప్రారంభించే డీలర్లకు ఐడి పాస్వర్డ్లకు ప్రాంటియర్ సంస్థ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. రుణం అవసరం లేదనుకునే డీలర్లు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వినియోగదారులకు రేషన్తో పాటు అవసరమైన అన్ని రకాల నిత్యావసర సరుకులు ఒకేచోట సులభంగా సరసమైన ధరలకే కొనుగోలు చేయవచ్చు. రీటైల్ విక్రయాలు, సరుకుల నిల్వ, రిటర్న్, శిక్షణ బ్రాండ్ వంటి వాటిపై కంపెనీ ప్రతినిధులను సంప్రదించాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు

డీలర్లు సమన్వయం చేసుకుని తక్షణమే ప్రారంభించి మీ మార్టులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మొదటి రోజే 94.65% మందికి పంపిణీ చేశారు. జిల్లాలో 274,499 మంది లబ్ధిదారులకు 123.53 కోట్లు మంజూరు కాగా, మొదటి రోజు సాయంత్రం 6 గంటల వరకు 116.50 కోట్లను అందజేశారు. శనివారం సొమ్ము తీసుకుని వారికి సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం వద్ద పింఛను సొమ్ము అందిస్తారని అధికారులు తెలిపారు.

పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతంగా పనిచేస్తాయని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. శనివారం సర్వజన వైద్యశాలలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించాలన్నారు. 6 నెలల పాటు కేవలం తల్లిపాలు అందించాలని, తరువాత 2 ఏళ్ల పాటు అనుబంధ ఆహారంతో పాటు పాలు ఇవ్వాలన్నారు. మూఢనమ్మకాలు, అపోహలతో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు.

ఇంతవరకు మీరు పత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

0: మల్లా
1: సైబాల్
0: గజ్జా బబలా
1: సైబాల్
0: నడుగుల కామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్
3: పిఎం జై అబ్ గరీబో కి జై బన్ గయి హై.
4: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం, కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఇప్పుడు వినండి, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రారంభించిన తర్వాత మీరు తొట్టతొలుతగా మా కేంద్ర పరిశీలకులుగా ఇక్కడికి రావడం చాలా విశేషమైనటువంటి సందర్భం. మీరు ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈనాడు రాష్ట్ర స్థాయిలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఎదగటం అనేది మా శ్రోతలతో పాటు మేము కూడా సంతోషించే విషయం. మరి 4 దశాబ్దాల క్రితం ఆనాటి వాతావరణం, ఆ డిగ్రీ కళాశాలను తలుచుకుంటే భారత రాష్ట్రపతి మొదలు ఎందరో ముఖ్యమంత్రులు, ఎందరో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఈ కళాశాలలో చదువుకున్నారని సగర్వంగా చెప్పుకుంటారు. మీ పాతనాటి జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకుంటారా?
3: రావు గారు, సరే అనివారు పాత అనుభవాలు ఏమని చెప్పాలి అదంతా అనుకుంటే చాలా దిగులు దుఃఖం పుట్టుకొస్తుంది. ఆ కాలం ఎక్కడ ట్యాపులు లేవు ఇక్కడ ఈ ఊర్లో, మీరు నమ్మరు, బావులు ఉండేది ప్రతి ఒక్క ఇంట్లో. ఆ బావుల్లో పుష్కలంగా నీరు ఉండేది, ఆ నీరు ఎంతో తీయగా ఉండేది. ఇక్కడ మళ్ళీ చెల్లేవాళ్ళు, ట్యాంకులో వాటర్ వచ్చేది, బుకపట్నం చెరువు తిండేది, ధర్మవరం చెరువు తిండేది. ప్రజలు పాపాత్ములు కాదు, అప్పుడు ప్రచండులు కాదు, దౌర్జన్యము కాదు, మంచి ఎంచి మెచ్చుకునేవాళ్ళు, న్యాయము ధర్మము సత్యము తప్పకుండా ఉండేవాళ్ళు. అందుకే ఇతోతికంగా వర్షాలు వచ్చాయి, పంటలు బాగా పండేది, ఎక్కడ చూసినా ఆనందము కోలాహలం ఉండేది. ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. కులము మతము ప్రాంతీయతత్వము మహమ్మారిగా చుట్టేస్తుంది ఈ కాలం. అప్పుడు ఏ క్యాస్ట్ వాడు చదువుతున్నాడో, ఎవడు ఉంటున్నాడో హాస్టల్లో కానీ కాలేజీ బెంచ్లో కానీ మేము పట్టేదే కాదు. ఇప్పుడు కులాన్ని బట్టి మనుషులను పక్కకు తీసి నేస్తం చేయడము, దెబ్బతీయడము, రాజకీయాలకు లాగడము, యూనివర్సిటీస్ గురించి ఇక్కడ కాలేజీ గురించి చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత రాయల్గా ఉండేదో మా కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, అది ఎక్కితే చాలు మా జీవితం ధన్యమైంది, స్వర్గం లేకపోయాము అని అనిపించేది. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే లెక్చరర్గా పనిచేశాను, ఇక్కడే డిఐజీగా కూడా పనిచేశాను.
2: ఆనాటి అధ్యాపక వర్గంలో స్మరణీయులు ఎవరంటారు?
3: ఆనాటి అధ్యాపక వర్గంలో చాలా పిల్లలు పాస్ కావాలి అనే తపన వాళ్ళలో ఉండేది. సత్యనారాయణ ఉన్నాడు, ఉమామహేశ్వరరావు ఉన్నారు, తర్వాత సంపత్ రాఘవాచార్య ఉన్నారు. జమదగ్ని మహర్షి అని చాలా గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయన చెప్తే ఏదో వాళ్ళ అబ్బగంటు పోయినట్లు అదే దీక్షతో ఏకాగ్రతతో వినేవాళ్ళు. ఆయన తెలుగు చెప్తుంటే తిక్కన గురించి అంత చక్కగా ఉండేది, తీయగా ఉండేది.
2: చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు,
3: ఎస్, ఇలాగా మారల్స్ మురల్స్ గా చెక్కే ఆయనవి కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ.
2: మీ నాటి సహచరులైనటువంటి వారు ఈనాడు ఎన్నో ఉన్నత విద్యా రంగాల్లోనే కాకుండా అధికమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది ఈనాడు గౌరవనీయమైనటువంటి పదవులు పొందిన వారు కూడా ఉన్నారు, ప్రభాకర్ రావు గారు మొదలైనటువంటి వారు. వారితో మీ సహపాఠిత్వాన్ని గురించి ఏమైనా చెప్తారా?
3: అదొక మరుపురాని, మరవలేని మధురానుభూతి. కాలేజ్ డే జరుగుతుంటే అది ఏదో ఒక స్వర్గతుల్యం.

0: సుఖంగా ఫీల్ అయ్యేటోళ్ళం. అనార్కలి సినిమాలో పాటలు పెట్టేవాళ్ళు, విప్రనారాయణ సినిమాలో పాటలు పెట్టేటోళ్ళు, దేవదాస్ సినిమాలో పాటలు పెట్టేటోళ్ళు, ఆ రన్నింగు, ఆ ఫుట్బాలు, ఆ హాకీ దాంట్లో పాల్గొని అబ్బాయిలు అమ్మాయిలు ఎంతో కలిసిమెలిసి సంస్కారవంతంగా ఉండేవాళ్ళు. అందుకనే శ్రద్ధగా చెప్పేవాళ్ళు అధ్యాపకులు, శ్రద్ధగా వినేవాళ్ళు పిల్లవాళ్ళు, ఏ కల్మషం లేకుండా చాలామంది అభివృద్ధి అయ్యారు. ఉదాహరణకు నా క్లాస్మేట్ టిఎన్ రాఘవేంద్రరావు అని ఉన్నాడు, మ్యాథ్స్ స్టూడెంట్, నేను ఎకనామిక్ స్టూడెంట్. అతను ఇప్పుడు ఐఏఎస్లో ఉన్నాడు, అడిషనల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటేరియట్లో ఢిల్లీలో ఉన్నారు. ఇంకా యుగంధర్ అని ఇంకొకరు కూడా ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చైర్మన్గా ఉన్నాడు మసూరులో. ఇక్కడే చదివిన ఓబయ్య కాలం, ఆయన కూడా ఐఏఎస్ చేసి రిటైర్ అయ్యి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో అలహాబాద్లో ఉంటున్నాడు. ఇట్లా చెప్పుకోము, కుమారస్వామి రెడ్డి ఇక్కడే చదివాడు, హెల్త్ సెక్రటరీగా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అని చెప్పగలం. ఐఏఎస్, ఐపీఎస్ కృష్ణమాచార్యులు చనిపోయారు. హనుమంతరి నా క్లాస్మేట్ ఇప్పుడు డిఏజీ ఉన్నారు, డిఏజీలు ఐజీలు, వీరనారాయణ రెడ్డి ఐజీ ఉన్న ఇక్కడే చదివాడు.
1: మీకు జన్మనిచ్చిన తాడిపత్రి ఒక మహానటుడిని సృష్టించింది, రాఘవ్ గారి గురించి మీ జ్ఞాపకాలు చెప్తారా?
0: ఓహో, ఒక నిమిషం చెప్పమంటే ఏం చెప్తాను, ఒక గంట చెప్పమంటే చెప్తాను, 2 గంటలు చెప్పమంటే చెప్తాను, 3 గంటలు చెప్పమంటే చెప్తాను. మా తాడపత్రం గురించి, మా అనంతపురం గురించి కొన్ని రోజులు చెప్పమంటే మీరు టేప్ చేసుకోలేరు, అయ్యే పని కదా. ఆయన అడిగారు, మీరు చెప్పక తప్పదు. తాడపత్రిలో దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల మీద ఎన్నో నాట్య భంగిమలు ఉన్నాయి, కళా భంగిమలు ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో చెన్నకేశవ దేవాలయం, తర్వాత చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, మన చిత్తూరు వదిలితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇంత పెద్ద దేవాలయాలు లేవు, జీర్ణించి పోతున్నాయి, ఏం చేస్తాము. సరే, ఆయనకు బల్లారి రాఘవ బదులు తాడపత్రి రాఘవ అనే పేరుండేది. తాడపత్రిలో పుట్టాడు, పెరిగాడు, చేశాడు. అయితే అడ్వకేట్గా బల్లారిలో స్థిరపడ్డాడు కాబట్టి బల్లారి రాఘవ అనే పేరు వచ్చింది. నటన ఆయన రక్తంలోనే ఉంది, బై బర్త్ గ్రేట్ యాక్టర్. ఈయన మహానటుడు, నాటకానికి నవ్యత, భవ్యత, నాణ్యత చేకూర్చి రాష్ట్రంలోనే ఖ్యాతి కాకుండా అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి తీసుకొచ్చి మురిపించి మై మరిపించిన మహానటుడు. ఉదాహరణ చెప్తాను, ఒకసారి బెంగళూరులో రాజగోపాలాచారి, మన గాంధీ గారు, ఇంకా మనకు స్వాతంత్రం రాకముందు బల్లారావు ఏదో డ్రామా అక్కడ వేస్తే కాసేపు చూసి పోదాము, 5 నిమిషాల తర్వాత నన్ను లేకపోయా రాఘవాచార్య అని చెప్పాడు గాంధీజీ. 2 గంటలంటేనే డ్రామా అయిపోయేంతవరకు లేలేదంట. దేవాలయానికి పోదాము, మనం లేకపోయా 3 సార్లు అంటే దేవాలయంలో ఏముంది, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన మహానటుడు, దేవునిగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పని చప్పట్లు తెరిచాయంట గాంధీ. 5 నిమిషాలు కూర్చుంటాను, 2 గంటల వరకు కూర్చున్నా అంటే ఆయన నటన విశిష్టత ఎంత ఉందో, దేవాలయానికి పోకుండా ఈయనే దేవుడు అనిపించేటటువంటి మరిపించి మై మరిపించి మురిపించే మునగాడు నటనలో. ఇది వదిలేసేయండి, మన ఏదో గాంధీ ఒప్పుకున్నాడు తప్పుకున్నాడు అనుకోవచ్చు, కానీ లండన్కి పోయాడు బల్లారి రాఘవ. లండన్లో 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారంట ఎవరు, బెర్నార్డ్ షా, మహాన నటుడు, నాటక గ్రంథకర్త. 2 నిమిషాలు పోయి గంట, 2 నిమిషాలు 20 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడంట. అబ్బాయి రాఘవ, నువ్వు భారతదేశంలో పుట్టావు, ఈ ఇంగ్లాండ్లో పుట్టుంటే నువ్వు షేక్స్పియర్ కంటే గొప్పవాడు వేటోడి అని అన్నాడంట. అంత ట్రిబ్యూట్స్ పే చేశాడు ఆయన యాక్టింగ్ కెపాసిటీకి, మ్యాక్బెత్గా షైలాగ్గా అక్కడ యాక్ట్ చేసి చూపిస్తే. పోతే చర్చిలు భారతదేశం అంటే అసహించుకుండే అభిమానధనుడు ఈయన్ని పిలిచి డిన్నర్ ఇచ్చి సత్కారం చేసి సన్మానం చేసి పంపించాడు చర్చిల్, బల్లారి రాఘవ. అలాంటి గొప్ప వ్యక్తి, మనిషిగా కాదు మానవతకే మచ్చరాని కళాకారుడు, సమత, మమత, మానవత, మహోన్నత కోసం పయనించిన మనిషి, కుల మత ప్రాంతీయతత్వం ఏదీ లేనటువంటి మహామనిషి, మరపురాని మనిషి.

0: ఎప్పుడూ ఉండవలసిన మనిషి. అదే బల్లారి రాఘవ కళాసృష్టి. అదే కాదు మా తాడపత్రిని గురించి చెప్పాలంటే, నువ్వు తాడపత్రి అంటే ఆ కొరబూజ పండ్లు, ఆ జామ పండ్లు, ఆ కలింగర పండ్లు, ఓహో అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ లడ్డు చేసే పకోడి మీరు తిన్నారు కదా, ఎప్పుడు తాడపత్రికి వస్తుందండి మధురాలు ఆ క్షణాలు. చెప్పవచ్చేదేమంటే తోటలు ఉన్నాయి అక్కడ తాడపత్రిలో, పళ్ళ తోటలు, పండ్ల తోటలు, తర్వాత పళ్ళ రసాలు, పువ్వులు, ఎంతో సుందర దృశ్యాలు ఉన్నాయి ఆలూరు కోన. ఈ బొల్లారి రాఘవ తర్వాత అలాంటి కళా ఋషి కేవిరెడ్డి వచ్చాడు. కేవిరెడ్డి మూలనారాయణ స్వామి క్లాస్మేట్స్. ఆయనకి ఛాన్స్ ఇచ్చారు భక్త పోతున్న డైరెక్ట్ చేయమని, మాయాబజారి డైరెక్ట్ చేయమని. ఆ మనిషి సినిమాకి ఒక నాణ్యత నవ్యత జాతీయ కీర్తి తీసుకొచ్చిన మహామనుషులు బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ స్వామి వీళ్ళంతా. అదే తాడపత్రి సంస్కారం. అలాంటి మహానటులు, మహా డైరెక్టర్స్ పుట్టిన ప్రదేశము, పుణ్య ప్రదేశము. బుచ్చిరెడ్డిపాలెం మీ దాని ఒడ్డున అదేంటి పెన్నానది పని ఎట్లా ఉందో, మీరంతా ఎట్లా బొచ్చిరెడ్డిపాలెంలో కళాకేంద్రం ఇప్పుడు కూడా 10-12 థియేటర్లు ఉన్నాయి చిన్న ఊర్లో, కళా తపస్సులు. ఆ తాడపత్రి కూడా ఎంతో మందిని కవులను, పండితులను, గాయకులను, నటులను, ఉద్యోగస్తులను, ఋషులను పెంచిన ప్రదేశం.
1: నిగర్వి అయిన పోలీస్ అధికారిగా 3 దశాబ్దాలు మీరు మచ్చలేని జీవితాన్ని అందరూ మెచ్చుకునేలా ప్రశంసాత్మకంగా నిర్వహించారు. మరి మీరు ఈ సామగరిడీల వంటి పోలీసు వ్యవస్థను ఎందుకు ఎన్నుకున్నారు? ప్రొబేషనర్గా మీ జ్ఞాపకాలు ఏమిటి?
0: అదేదో సామెతుంది, నాకు పోలీస్ అంటే ఇష్టం లేదు. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం లేదు. తర్వాత లెక్చరర్ అంటే ఇష్టం లేదు. వరుసగా 3 నాకే తగిలాయి. ఫస్ట్ లెక్చరర్గా వేశారు. నాకంటే పెద్ద పిల్లలు స్టూడెంట్స్గా ఉన్నారు నేను లెక్చరర్ అయినప్పుడు ఇదే కాలేజీలో. తప్పలేదు, ఏదో దాన్ని పీడపోయిందంటే ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ ఇష్టం లేని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్టీఓ వేశారు. అది 1.5 సంవత్సరం 2 ఏళ్ళు చేసి తప్పించుకుంటు మళ్ళీ పోలీస్కి వచ్చా. ఐఏఎస్కి వెళ్ళిపోదాంలో పోలీస్ కొంచెం టెంపరీ అనుకుంటే పర్మనెంట్ అయిపోయా.
1: ప్రొఫెషనల్గా మీరు ముస్సరిలో మీ అనుభవాలు ఏమిటి మీ ఇక్కడ ఎన్డీఏలో?
0: అంటే నా అనుభవాలు చెప్పాలంటే ఏం లేదు, కానీ అక్కడ వాతావరణము, ట్రైనింగు మన దేశానికి పనికిరాదు. ప్రజల మధ్య ప్రజల స్ఫూర్తిలో వాళ్ళకు చైతన్యవంతులుగా చేస్తే బాగుంటుంది. ఏదో పుస్తక పఠనం కాదు అక్కడ ముఖ్యం కావాల్సింది. ప్రజలు ఎలా కష్టపడుతున్నారు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా గురించి మనం ప్రజాస్వామ్యంలో ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటున్నాము, మనం దాన్ని పాటిస్తున్నాము. కానీ రూల్ ఆఫ్ లా పోయి క్రమేణ రూల్ ఆఫ్ లా వచ్చేసింది మన ఇండియాలో. దీనికి కారణం ఏమిటి? దుష్టశక్తులు, సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్. కోర్టు పోతే, పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరగదు అని డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళే రివెంజ్ తీసుకునే దుస్థితికి వచ్చారు. ఈ వాతావరణం పోవాలంటే వాళ్ళ ట్రైనింగే మార్చాలి. ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ మార్చి ప్రజలంటే ఏమి, ప్రజల సమస్యలు అంటే ఏమి, చట్టం అంటేనేమి, ప్రజలు డబ్బున్నోళ్ళు చట్టానికి లోబడకుండా ఎలా తప్పించుకుంటున్నారు అనేది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చూసి చెప్పాలి. తర్వాత ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫీర్ కాకుండా ఇంపార్షియల్గా అడ్మినిస్ట్రేషన్ నడిపి ఫియరు ఫేవరు లేకుండా చేస్తే ప్రజల్లో ఎంతో గౌరవము అభిమానము చూపుతారు. నేను ఈ గడ్డల్లో పుట్టి పేదరికంలో పుట్టి పెద్దవాడిని అయ్యాను. మనం చేసే ప్రతి పని భగవంతునికి అంకితం చేస్తూ, భగవంతుని మీద భారం వేసి, భగవంతుని మీద పూజ చేస్తూ ప్రతిదినము మానవ సేవ మాధవ సేవని గట్టిగా నమ్మేవాడిని కాబట్టి ఎవరికి భయపడకుండా, ఎవరి మాట అది ఇల్లీగల్ అయితే వినకుండా, ఆ భగవంతుని దయ వల్లే, ఆయన ఆశీర్వాదం వల్లే, ప్రజల గాన అభిమానం వల్ల ఏదో తొలమో పొలమో చేశాను 30 ఏళ్ళ నుంచి. భగవంతుడు నాకు గర్వం ఇయ్యలేదు, అందుకని నేను చాలా ఆనందపడుతున్నాను.

0: ఇస్మాయిల్ పుల్లన్నగారు అనగానే హాస్యోక్తులకు పేరు పెట్టిందని అంటారు, అది మీకు ఎలా అలవడింది?
1: ఇస్మాయిల్ పుల్లన్న అంటే అందరూ సగం మంది సాయిబులు అనుకుంటుంటారు, ఏం చేయాలి, ఇస్మాయిల్ అని టైప్ చేస్తుంటారు. నా పేరు ఇసుమల, మా ఇంటి పేరు. దాన్ని ఇస్మాయిల్ చేశారు, ఇస్మాయిల్ చేశారు. అది హ్యూమర్ లేకపోతే మనిషి ట్యూమర్స్తో బాధపడాల్సి వస్తుంది. మనిషికి వెదలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఇవి మనిషిని వధిస్తాయి. ఆ భగవంతుని మీద భారం వేసి మనం ఏం చేసినా అది మనం పోవు. ఏదైనా మనకు ఆ భారం తగ్గాలంటే భగవంతుని ప్రార్థించి మన కష్టాలు గట్టెక్కించమని, ఆయనలో లీనమైపోతే ఇవన్నీ ఏమి చేయలేవు. అందుకనే వచ్చింది వచ్చే పోయింది పోయా, ఉన్నంత వరకన్నా మనం ఎన్ని కష్టాల్లో ఉందో లోపల బయటకు ప్రజలను నవ్విస్తాం, ఆ కాసేపు ఉన్న 10 మందిని సంతోష పెడదాము అనే భావన కలవాలి.
0: మంచిదండి,
1: చాలా సంతోషము. అనంతపురం వచ్చిన ఈ తరుణంలో ఎన్నో గొప్ప విషయాలకు ఆలయమైనటువంటి మా అనంతపురం జిల్లా అనంతంగా డెవలప్ అయ్యే మన అనంతపురం జిల్లాను గురించి అప్పుడప్పుడు కనీసం ప్రజలకు తెలియజేస్తూ సంస్కరిస్తూ సత్సంప్రదాయాలు నడిపిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను.
2: మీరు ఇంతవరకు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ పుల్లన్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. ఇప్పుడు వినండి ఒక పాట.

ఇప్పుడు వినండి ఆపద్ బాంధవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: interviews preparedness for NEET PG 2026 examination urges aspirants not to fall prey to rumours. Telangana police rescues over 6,000 children in a month-long drive aimed at ending child labour and trafficking. Flood situation continues to be grim in Gujarat, Odisha and Keralam. Weather department issues red alert for heavy to very heavy rainfall across six districts in Gujarat today. US President Donald Trump threatens to intensify military action against Iran. Tehran warns of retaliation on key American and Israeli energy infrastructures. India climbs to fourth position in Commonwealth Games in Glasgow. Boxers shined with record 7 gold in single day, taking medals tally to 39. And with that, we end the morning news. Have a nice day.
1: Hakar Savani Manyun Jilla Samachara Lekha Vintaru Rachana Sri CH Srinivasrao.
2: అడవి ఏనుగుల నియంత్రణకు గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల నియంత్రణకు కీలక అడుగుగా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఏనుగులు మనుషుల మధ్య నెలకొన్న సంఘర్షణ నివారణకు ఇది నూతన అధ్యాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన పంట ప్రాణ నష్టం సమస్య పరిష్కారానికి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్కు ముందస్తుగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ జలాశయం ద్వారా పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో 12,222 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కర్రివలస ఆనకట్ట కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా మరో 4,656 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ అభిప్రాయాలను pgrs.ap.gov.in/home/QR grievance feedback ద్వారా కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని శాఖలు ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపటమే గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రధాన లక్ష్యమని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చే గిరిజనులకు న్యాయం చేయడమే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమని, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఐటీడీఏ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల్లోపు బాలికలకు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. ప్రతి గ్రామంలో అనుమానాస్పద బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండి మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి లేదా 1098 చైల్డ్ హెల్ప్లైన్కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్

0: కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ పరిధిలోని తోబస్ గ్రామం నుంచి చింతమనుగూడ గ్రామం వరకు 1,18,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 1.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిప్రదంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీరింతవరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేసే ముందు ఒక పాట వింటారు. ముందుగా గణేష్ చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ మాల్విక పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి గౌతమ్ ఎస్ఎస్సి ఈ చిత్రం కోసం సునీత కార్తిక్ పాడిన పాట. గీత రచన సీతారాం శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.
1: గగనమునీలే మహారాజు, తర్వాత

శ్రోతలు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కొరి సినిమా పాటలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2968890 ఈ నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము.

హలో అభిలాష కార్యక్రమం అండి. హలో హలో హలో

0: హలో హలో అభిలాష కార్యక్రమం అండి. హలో
1: హలో,
0: హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం మిక్కీజే మేయర్.

ఏకవీర చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు వినండి అబ్బాయి గారు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: భాస్కర్రావు అండి, శ్రీకాకుళం అండి.
0: శ్రీకాకుళం నుంచి ఏ చిత్రం నుంచి పాట కావాలండి మీకు?
1: లైన్లో ఉన్నామండి.
0: లైన్లో ఉన్నామండి.
1: స్నేహం కోసం సినిమాలో, స్నేహం కోసం,
0: స్నేహం కోసం
1: నేసముందు నేస్తమా నీకు రోషం ఎక్కువ.
0: ఓకే అండి, కోరుతున్న శ్రోతలండి.
1: మన బండారు తిరుమతులు గుప్తా గారు, పూజా ధనంజయ్య గారు, పోలయ్య గారు, మాణిక్ కాదా వాళ్ళందరి కోసం.
0: కానీ మీరు కోరిన పాట అయితే లేదండి.
1: లేదా మేడం గారు?
0: ఉండండి, ఇంకొక దాంట్లో చూస్తా. ఉందండి, ఉంది. ఓకేనండి, ఉంది ఉంది.
1: ఓకే మేడం గారు, అందరికోసం.
0: ఓకే మేడం, మీకోసం మీరు కోరుతున్న శ్రోతలు చెప్పలేదు.
1: చెప్పండి మేడం గారు. బండారు తిరుమతులు గుప్తా గారు, పాలెం పోలయ్య గారు, మామిచ్చలరావు గారు, పూజా ధనంజయ్య గారు.
0: ఓకే అండి, మీరందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ధన్యవాదాలండి.

0: హలో అభిలాష కార్యక్రమం అండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మేడం ధర్మవరం నుంచి వీర వేణుగోపాల్.
0: ధర్మవరం నుంచి వేణుగోపాల్ గారు.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మరి అంత చిన్నగా మాట్లాడుతున్నారు.
1: హలో
0: హలో, వినిపిస్తుందండి మీ వాయిస్. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం పెళ్లి పందిరి సినిమా.
0: పెళ్లి పందిరి. ఓకే అండి. ఏం చేస్తుంటారండి?
1: మేడం నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వస్తాను.
0: ఓకే.
1: కల్పన మేడం?
0: కాదండి, నా పేరు అరుణ. ఏ పాట అండి అందులో?
1: మేడం దోస్త్ మేరా దోస్త్.
0: ఓకే అండి, ఫ్రెండ్షిప్ డే కోసమే పాటలన్నీ.
1: అవునవును.
0: ఓకే, దాన్ని కోరుతున్న శ్రోతలండి.
1: మేడం ధర్మవరం నుంచి వేణుగోపాల్, పావని,
0: గీతికా,
1: ఈశ్వరయ్య, పద్మావతి వీళ్ళందరికీ.
0: ఓకే అండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
0: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
0: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
1: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
8: హలో.

0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీకే చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు వచ్చేసి సూర్యవంశం మేడం.
0: సూర్యవంశం ఏ పాట అండి? ఓకేనండి. కోరుతున్న శ్రోతలండి,
1: జిల్లా ముదుగు బొమ్మడాలు, నక్కలపల్లి అంటే యంగమోని, శ్రీదేవి, పెద్దిరాజు, నారాయణమ్మ, విష్ణు, వాలు, పూజా ధనంజయ, బాలుకాల ముక్స్, సద్దానప్ప, పోలేరయ్య.
0: ఓకేనండి, మీ అందరి కోసం
1: మేడం.
0: ఓకేనండి, మీ అందరి కోసం, మీకోసం మీరు కొరిన పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం,
0: ధన్యవాదాలండి.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: నమస్తే, గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం మీకు.
1: నా పేరు చార్మల ఓబులేష్ మేడం.
0: ఓబులేష్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: ఉమ్మెత్త నుంచి మేడం.
0: ఉమ్మెత్త నుంచి ఏం చేస్తుంటారండి?
1: మగ్గం నేస్తుంటారు.
0: మగ్గం నేస్తూ ఉంటారా? ఓకేనండి.
1: మీకు ఏ చిత్రం మేడం?
0: చెప్పండి.
1: స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, మీకు కూడా అండి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
1: ఏదైనా ఫ్రెండ్షిప్ గురించి పాట అంటే వినిపించండి.
0: ఇప్పుడు ఆల్రెడీ మూడు పాటలు ఫ్రెండ్షిప్ మీదనే పోయినాయండి. ఫ్రెండ్షిప్ మీదే ఆల్రెడీ మూడు పాటలు వెళ్ళాయి. మీరు కోరండి, మీకు నచ్చిన పాట అడగండి, వేస్తాను.
1: సినిమా పేరు వసంతం మేడం.
0: వసంతం.
1: అందులో ఒక పాట ఉంటుంది మేడం, ఫ్రెండ్షిప్ గురించి.
0: అంటే వెంకటేష్
1: కళ్యాణి.
0: గాలి చిరుగాలి.
1: పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ధన్యవాదాలండి. మీ పాట వస్తుంది, వినండి.

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వినండి ఒక పాట.

0: దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన పాట విన్నారు.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. మరికొద్దిసేపట్లో

శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఇప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు.

0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభోపన్యాసం చేశారు.
1: దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
0: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ 2 విజన్లు 2 కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ 2 విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ,
3: ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి

0: విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది ఐదోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్న, ఆంధ్ర ప్రజలన్న ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
2: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
3: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసి

0: చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణదిస్తుంది. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
1: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
2: సాథియో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సిక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. యే వికాస్ కార్య इस बात

0: में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा। साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है। मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: आंध्र प्रदेश రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగు పడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ ఎపెక్ట్కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలంలో తుర్లవాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురం నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
2: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి రాష్ట్రపతి 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతికి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతిపథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి పదంలో పయనించాలని రాష్ట్రపతి పేర్కొంటూ,
2: రాజ్యం కి యాత్రాఓ కే ద్వారా యువాఓ సే మిల్తీ హూ తో మే ఉన్హే ప్రేరిత కర్తీ హూ కి వే నైతిక మూల్యో సే జుడే రహే ఔర్ దేశ్ ఏవం సమాజ్ కి ఉన్నతి కే లియే కార్య కరే. మహిళాఓ సే మేరా ఆగ్రహ హోతా హై కి వే స్వావలంబీ బనే ఔర్ ఆత్మవిశ్వాస్ కే సాథ్ ప్రగతి కే పథ్ పర్ ఆగే బఢే. జన జాతీయ సముదాయ కే లోగో సే సంవాద్ కర్తే సమయ్ అనురోధ కర్తీ హూ కి వే అప్నే సాంస్కృతిక విరాసత్ కా సంరక్షణ కరే ఔర్ వికాస్ కే ముఖ్య ధారా మే భీ శామిల్ హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్స కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రధానమంత్రి పరిశీలించారు. బహిరంగ సభ వేదికకు చేరుకున్న ప్రధానమంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.
3: ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజు కీ ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ సమావేశం గురువారం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు.
0: జాతీయ గౌరవ అవమానాల నిరోధక బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా, రాజ్యసభ కూడా బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించనున్నారు. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్ట సవరణ మాత్రమే కాదని, భారత స్వాతంత్ర సంగ్రామ ఆదర్శాలు, జాతీయ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గేయం సమరయోధులకు నిరంతర స్ఫూర్తినిచ్చింది.
1: భారత నౌకాదళానికి చెందిన 8 జలాంతర్గామి యుద్ధనౌకల శ్రేణిలో 7వదైన మచిలీపట్నం బుధవారం జలప్రవేశం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ఓడరేవు పట్టణం మచిలీపట్నం పేరును ఈ యుద్ధనౌకకు నామకరణం చేయటం ఆ ప్రాంత సముద్ర వారసత్వానికి దక్కిన గౌరవమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళ నిబద్ధతకు ఈ యుద్ధనౌక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80% పైగా స్వదేశీ పరిజ్ఞానం వినియోగించారు. నౌకాదళం అత్యాధునిక యుద్ధనౌకకు మచిలీపట్నం పేరు పెట్టడం ప్రతి కృష్ణాజిల్లా వాసికి గర్వకారణమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో మరింత గౌరవప్రదంగా నిలబెట్టిన భారత నౌకాదళం రక్షణ మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
0: పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీ

0: సమస్యను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2 రోజుల చర్చ అనంతరం సభ ఆమోదం పొందింది. సవరణ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
2: సముద్రయాన రంగంలో నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనపై మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దేశ దీర్ఘకాలిక సముద్ర రంగ లక్ష్యాల సాధనకు మంత్రిత్వ శాఖ, ప్రధాన ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ IWAI అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. సముద్ర మార్గాల సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్య విస్తరణ, దేశీయ తయారీ ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం పెంపు ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి సూచించారు.
0: ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా సమర్థ పంచాయతీ పోర్టల్ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని అన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే కార్యక్రమాలు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ది వేగవంతం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో శుక్రవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. 5,070 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే 84,084 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించిందని, ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 3,15,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్ మే జాతా హై, ప్రధాన మంత్రి జీ కే ఏక్ బటన్ దబాతే హీ దేశ్ కే కరోడో కిసానో కే పాస్ యే బెనిఫిట్ జాతా హై. పిచ్లే 5 వర్షో మే క్యూములేటివ్ డిస్బర్స్మెంట్ అభీ కరీబ్ కరీబ్ 3,10,000 కరోడ్ రూపే కా బెనిఫిట్ కిసానో కే పాస్ జా చుకా హై. 85% ఆఫ్ ది ఫార్మర్స్ హ్యావ్ రిడ్యూస్ దేర్ బారోయింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. హై కాస్ట్ ఇన్ఫార్మల్ క్రెడిట్ పే జో డిపెండెన్స్ హోతీ థీ వో డిపెండెన్స్ కమ్ హుయీ హై. జో లోకల్ లోన్ లేనే పర్ జో డిపెండెన్స్ థీ ఫార్మర్స్ కీ వో బహుత్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ హుయీ హై.
0: అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో ఐక్యరాజ్యసమితికి భారత్ నిరంతరం మద్దతు అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా శాంతి పరిరక్షణ మిషన్లో దాదాపు 3 లక్షల మంది భారతీయ సైనికులు, సిబ్బంది సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న 9 శాంతి పరిరక్షణ మిషన్లలో 4,200 మందికి పైగా భారతీయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేస్తుందని, తదుపరి పదవీ కాలానికి కూడా తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించినట్లు జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమ

0: ఆసియా సంక్షోభాలకు చర్చలు దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా చౌకధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెలా 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
0: మొట్టమొదటి త్రివిధ దళాల

0: స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
1: మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయానం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలో సన్మానించారు. ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో 314 రోజుల సుదీర్ఘ సముద్రయానం అనంతరం స్వదేశానికి చేరుకున్న ఈ బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 4 మహాసముద్రాల గుండా దాదాపు 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. సముద్ర ప్రదక్షిణ, నౌకాయానం, నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి అద్భుతమైన నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
0: ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల, ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ భాగస్వామ్యంతో పరిశోధనలు, ఔషధ మూలికల అధ్యయనం, ఔషధ పరిపాలనతో పాటు ఇతర కీలక ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం మరింత వేగవంతం కానుందని పేర్కొంది. అలాగే సాంకేతికత ఆధారిత భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆయుష్ వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వెల్లడించింది.
1: దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ఈ జాతీయ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మైభారత్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడంతో పాటు అవగాహన కల్పించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాజ భాగస్వామ్యం, ప్రజల నిరంతర సహకారంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది.
0: అయోధ్య రామమందిరం విరాళాలు చూరి దుర్వినియోగం కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా సాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే 2 వారాల్లోపు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన 8 మందికి ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: 2026లో G20 అధ్యక్ష బాధ్యతలు ఏ దేశం చేపట్టింది అని అడిగాను. సో చాలా మంది కూడా మెసేజ్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారో. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్ర నుంచి దోగుబర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలకపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజిట్ టీ స్టాల్స్, అమీర్ షా, బాషా హోటల్ బాబురావు, రవి, నటరాజ్ శివపురం నుంచి పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదన్నమాట. మీరు మరి చాలా అంటే చాలా పేర్లు పంపించేశారండి. ఎనీవే, జస్ట్ మీ పేరు, ఊరు పంపిస్తే సరిపోతుందన్నమాట. సో మీ లైక్ మీ షాపులు కానీ కంపెనీలు కానీ పేర్లు పంపించాల్సిన అవసరం లేదు. ఎనీవే, నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. అండ్ చాలామంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ మెసేజెస్ అయితే చేస్తున్నారనమాట. ఎనీవే, నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే, హాయ్ హలో గుడ్ మార్నింగ్ దీపు గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపిస్తున్నారు మీ ఆర్జెస్ అందరికీ పేరు పేరున. అలాగే రేడియో ఫ్రెండ్స్ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారనమాట. నవరసభరిత ఫ్రెండ్షిప్ సాంగ్స్తో కూడిన హరివిల్లకి స్వాగతం అంటూ ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు మీరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ, సక్కుబాయ్, గుడ్ మార్నింగ్ విజయవాడ అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి పంపిస్తున్నారు. ఎస్, మీరు కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అలాగే కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ అన్నమాట.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశారు కదా, 2026లో G20 అధ్యక్ష బాధ్యతలు ఏ దేశం చేపట్టింది అని చెప్పి. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక సంగీత మాల్యాల ముంబై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి, హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు మేడం అంటూ సప్తవర్ణ శోభిత విరజిల్లు హరవిల్లు కార్యక్రమానికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఏతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజా కుమారి మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్కారం విజయవాడ ఎఫ్ఎం వివిధ భారతికి అంటూ విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడెం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ మురళీ గారు పంపిస్తున్నారు, బట్ మురళీ గారు మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ పాలోజు గోపాల కృష్ణమాచారి గారు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు, కానీ ఆన్సర్

పంపించలేదు మీరు కూడా. ఎనివే, చాలా మంది కూడా ఆన్సర్ కంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందుకని ఫ్రెండ్షిప్ డే విషెస్ పంపిస్తున్నాను అనమాట. ఎనివే, నెక్స్ట్ ధనశ్రీ మంగళగిరి నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా తరపున అంటూ పంపిస్తున్నారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం చేరాల రాంబాబు, చేరాల చంద్రకళ, చేరాల పవన్రా, చేరాల గణేష్, చేరాల రాంబాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దీపు అంటూ పంపించేస్తున్నారు కనకారావు గారు పెడ నుంచి. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి దీపిక గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంటికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో G20 అధ్యక్ష బాధ్యతలు వహించిన దేశం అమెరికా అనమాట. సో అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నాయి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నాయి. సో దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
0: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.
5: మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నాయి అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారో. మువ్వల కోటేశ్వరరావు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సంగీత మలయాళ ముంబై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సీను టైలర్స్ ఐదాల నుంచి పంపిస్తున్నాడు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన్ జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ టీ నర్సాపురం నుంచి జ్యోతి, ప్రేమ్, కిరీటి, నాగేశ్వరరావు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు దీపు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, వాసు గారు చెన్నమండ నుండి. ఎనివే మరి ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో. సో నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇంకా చాలా మంది ఆన్సర్లు అయితే పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే ఎస్ సుకుమారి, పూజ, హిమశక్తి విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దీపికా గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ గుంటూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం చేరాల రాంబాబు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రా, చేరాల గణేష్, చేరాల రాంబాబు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడెం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి రమేష్ వెంకట చలపతి గారు పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఆర్జెస్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి పంపిస్తున్నారు. మీరైతే ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ పంపిస్తున్నారు, బట్ స్ట్రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నాయని అడిగాను కదా, దానికి ఆన్సర్ గ్లాస్కో, స్కాట్లాండ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారతదేశంలోని ప్రముఖ ప్రదేశం ఏది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026 యునెస్కో UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారతదేశంలోని ప్రముఖ ప్రదేశం ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-8814. ఇప్పుడు అయితే మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ నుండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా ఆల్రెడీ, 2026లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారతదేశంలోని ప్రముఖ ప్రదేశం ఏది అని చెప్పేసి సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించేశారు. సో ఎవరు పంపించారో చూద్దాం అండ్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్లు పంపించారో చూద్దాం. సో ఎవరు పంపిస్తున్నారంటే వినయ్ గారు పంపిస్తున్నారు, కడప నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయ్ గారు ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అట్లీస్ట్ స్టేట్ పంపించినా కూడా ఓకే అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కామన్వెల్త్ గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా అంటూ పంపిస్తున్నారు సత్యన్ నారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. సో తెలియని వాళ్ళ కోసం అనమాట. అండ్ అలాగే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి. అండ్ అలాగే నెక్స్ట్ సాతుపాటి రాము, పుష్ప, రాజర్షి, మెడనాగయ్య, చిలకమ్మ, మనోజ్, వివేక్, ఖమ్మం నుంచి పంపిస్తున్నారు. జస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్, వెంకటా చలపతి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నవీన్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే దీపు గారు మీకు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు రాజేష్ హిందూపూర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కె సుకుమారి, పూజ, హేమశక్తి విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ కనకారావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి పంపిస్తున్నారు బట్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే జనార్దన్ రావు తాటిపర్తి, నెల్లూరు జిల్లా నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేస్తారనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారతదేశంలోని ప్రముఖ ప్రదేశం ఏది అంటే సారనాథ్, ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఈ రాష్ట్రంలోని వారణాసి సమీపంలో ఉన్న సారనాథ్ అంటే ప్రాచీన బౌద్ధ క్షేత్రం అనమాట. సో ఇది ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిందనమాట. మరి ఇదండి ఈరోజు హరివిల్లు ప్రోగ్రామ్. సో స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 54 నిమిషాల 54 సెకండ్లకు వస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేస్తుంది. ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ వింటూనే ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని తల్లిపాలు అందిస్తాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. దీంతో వరద ముంపు బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు 3 NDRF 3 SDRF బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వరద నీటి మట్టం పూర్తిస్థాయిలో తగ్గే వరకు లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్వేలను దాటే ప్రయత్నం చేయవద్దని, అంతేకాకుండా నదిలోకి స్నానానికి వెళ్లడం, ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం వంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గేజ్ లెవెల్ 15 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ పాండ్ లెవెల్ 15.24 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 14,61,222 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 8,400 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో వరదల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె విట్రసెల్వి అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

భారతి FM న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత అభివృద్ది పదంలో ముందుకు వెళుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. శిశువు

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిస్టియన్ స్టూడియోలో టైం 11:04:50. సో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 11 to 12 మధ్యలో సినిమా కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు తెలుసు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. సో ముందుగా ఒక లవ్లీ సాంగ్ ఫ్రెండ్షిప్ గురించి. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: ശിക്ഷണറിവ് വിവിധ് ഭാരതി FM 101.3.
1: సో మన ఫ్రెండ్ అల్లే ఇంకెవడు ఉంటాడు, మన ఫ్రెండే ఉంటాడు అన్నమాట. అది సంగతి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. అండ్ సాంగ్ ని పాడింది క్రిష్ అండ్ సుచిత్ర సురేష్ ఫ్రమ్ ద మూవీ స్నేహితుడు నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. మనకి కొన్ని ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి, చూద్దాం. బట్ దానికంటే ముందు, అంటే ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే కూడా ఉందన్నమాట. అండ్ బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వేణు ఎల్లండి తీస్తున్న లేటెస్ట్ మూవీ ఎల్లమ్మ. విలేజ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా యాక్ట్ చేయబోతున్నారు ఫస్ట్. అండ్ కంపోజర్ కూడా ఆయనే, ఈ మూవీకి మ్యూజిక్ కూడా ఆయనే. అండ్ చెప్పాను కదా, ఈరోజు డిఎస్పీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్టర్ ఆర్ టీజర్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ అంటే

ఒక మ్యూజికల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు దానికి ముందు. ఏ మాటకి ఆ మాట అంటే, వేరే సినిమాలకే డిఎస్పి ఏ రేంజ్లో మ్యూజిక్ ఇస్తారో మనకు తెలుసు, బట్ ఆయన సినిమాకి అంటే ఆయన ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాకి ఆయన మ్యూజిక్ ఎలా ఇస్తారు అనే డౌట్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఆ గ్లిమ్స్ వినండి, ఆ మ్యూజిక్ వినండి, అర్థమవుతుంది. సో మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఎనీవే మనకు కొన్ని ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. హాయ్ కిషోర్ గారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సెకండ్ ట్రాన్స్మిషన్. ఓకే, కనకారావు గారు పెడన నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ములింటి భార్గవి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీకు కూడా, అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

ఆఫ్టర్ లాంగ్ టైమ్ సెకండ్ ట్రాన్స్మిషన్. ఓకే, కనకారావు గారు పెడన నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ములింటి భార్గవి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా, అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సర్జీ అని అంటూ వాణి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు సారనాథ్, వీళ్ళందరూ లక్ష్మీదేవి రంగస్వామి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. అండ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రిషి, బాగున్నారా అని అంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఎంజాయ్ చేయండి ఈ డే మొత్తాన్ని. సో 11:30 స్టూడియోలో టైం, ఒక సూపర్ సాంగ్, అండ్ డిఎస్పీ చెప్పాను కదా, డిఎస్పీ బర్త్డే సందర్భంగా ఆయన కంపోజ్ చేసిన సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

0: भारती FM 101.3।
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:16:55. అండ్ మనము నా సినిమా కబుర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని అండ్ శ్రీకాంత్ ఉదయ కాంబినేషన్లో వస్తుంది ఒక మూవీ, అదే ది ప్యారడైజ్ అనమాట. సో అంటే ఆఫ్టర్ దసరా తర్వాత ఈ మూవీతో రాబోతున్నారు వీళ్ళిద్దరు అయితే. బట్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది, ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 మంత్స్ ముందే రిలీజ్ అవ్వాలి, బట్ అలా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ స్టిల్స్ కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్ కానీ మంచి బజ్ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ కైదో లోహర్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచందర్. చూద్దాం మరి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు, మేబీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం. అది సంగతి. హాయ్ క్రిష్ గారు, ఎలా ఉన్నారు అని అంటూ పంపించారు భార్గవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ హాయ్ మాటల మాంత్రికుడు కిషోర్ గారికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా. అండ్ సాతుపాటి రాము అండ్ పుష్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ భాస్కర్ పెడన నుంచి వెరీ గుడ్ మార్నింగ్, నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భాస్కర్. అండ్ హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ అంటూ అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ కే సుకుమారి పూజ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన లిజనర్స్ అందరికీ కూడా. అండ్ అది సంగతి. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే నోరు ఊరుతుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 11:18:22 ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:28:25 అని మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ భేతాళుడు నుంచి ప్లే చేస్తాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది విజయ్ ఆంటోని. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో మాస్ మహారాజ్. రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇరుముడి. యాక్చువల్గా ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు ఎంత ఫేమస్ అయింది. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ అనమాట. సో రేపే ఇంకో సాంగ్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ పోస్టర్తో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్ అయితే. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. చూద్దాం మరి, చాలా రోజులైంది అంటే రవితేజ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడి మరి ఈ ఇరుముడి ఆ లోటును తీరుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. సో 11:29:15 ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: Bharti FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

విండు ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:47 మనమున్నాం సినిమా కబుర్లో. అండ్ బాలీవుడ్ స్టార్ రణబీర్ హీరోగా డైరెక్టర్ నితీష్ తివారి తీస్తున్న అవైటెడ్ విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు రామాయణ. ఇందులో భారీ క్యాస్టింగ్ ఉంది అంటే సాయి పల్లవి, సన్నీ లియోన్, రకుల్ ప్రీత్ అండ్ కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అండ్ రావణ్ గా యష్ యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయింది ఒక ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. విజువల్గా చాలా చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్తో పాటు హాలీవుడ్ కంపోజర్ హ్యాన్స్ జిమ్మర్ కూడా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. నేనైతే లిటరల్గా అంటే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనేది వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు అంటే సూపర్ కంపోజర్స్ అని చెప్పొచ్చు, ఏఆర్ రెహమాన్ అలాగే హ్యాన్స్ జిమ్మర్. మరి వీళ్ళిద్దరూ ఎలా కంపోజ్ చేస్తారు సినిమా అనేది నేనైతే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం మరి కొన్ని రోజుల్లో రిలీజ్ ఉండబోతుంది సినిమా అయితే. అండ్ 11:48:30 స్టూడియోల టైం. ఇది ఈరోజు సినిమా కబుర్లు. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ஆர்.ஓ. விவித் பாரதி எஃப்எம் 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశం.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:12:38. మన కరెన్సీ రూపాయి అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఫస్ట్ టైం సిల్వర్ రూపీ కాయిన్ ని ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? షేర్ షా సూరి అనే ఆయన అనమాట. ఆయన ప్రవేశపెట్టిన రూపాయి నాణ్యం బరువు ఎంత ఉండేది అంటే 11.53 grams ఉండేదంట అప్రాక్సిమేట్గా. అండ్ అప్పట్లో రూపియా అనేవాళ్ళు అంట దాన్ని. అండ్ క్రమంగా అంటే కాలక్రమేణా ఆ పేరు రూపాయిగా అండ్ రూపీగా మారిపోయిందనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: भारती एफएम 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:18:40. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఆఫ్రికాలో ఉందన్నమాట. అండ్ మన దేశం విషయానికి వస్తే థార్ ఎడారి మన దేశంలో అతిపెద్దది. అండ్ ఈ ఎడారుల గురించి మాట్లాడుకుంటే అంటే చాలా పొడి పొడిగా ఉంటాయి. అయితే వీటిల్లో చాలా రేర్గా కనిపించే ఒయాసిస్లో మాత్రమే కొంచెం నీటి జాడ అనేది కనిపిస్తుంది. బట్ అసలు మ్యాటర్ ఏంటంటే ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తూ ఉంటాయి. అయితే అసలు ఈ భూమి మీద చినుకు కురవని నేల ఏమైనా ఉందా అనే డౌట్ వచ్చింది ఇప్పుడు మీకు. ఉంది, అలాంటి ప్లేస్ ఒకటి ఉందన్నమాట. అంటే యాక్చువల్గా ఉంది కాదు, ఉన్నాయి, 2 or 3 ప్లేసెస్ ఉన్నాయి. నేను దాని గురించి చెప్తాను. అంటే ఈ భూమి మీద అసలు చినుకు అనేది కురవని ప్లేస్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ సఖీ నుండి ప్లే చేస్తున్నాను. మీ స్నేహితులందరికీ, మన స్నేహితులందరికీ, నా స్నేహితులందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ ప్లే చేస్తున్నాను. సో క్లాసిక్ సాంగ్. అండ్ సాంగ్ని పాడింది శ్రీనివాస్ అండ్ సాధనా సర్గం. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరామూర్తి. సాంగ్ వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: Bharti FM 101.3.
1: స్టూడియోలో టైం 12:59:52. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
3: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार

0: नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप।
1: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో రాష్టపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,500 పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1,300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ భక్తియార్ ఓదిలోవిచ్ ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్

0: రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటివరకు వర్షాలు వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 పూర్తిగానూ 127 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ, ఖుర్దాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హువే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హువే భీ దేఖా. ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన 6 సీడ్ నూయిన్ తూయిలిన్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40:45. మనమున మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఇందా చెప్పాను కదా, అంటే ప్రపంచంలో అసలు ఈ భూమి మీద చినుకు కురవని నేల ఏమైనా ఉందా, అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే

చిలీ ఉందన్నమాట. ఐ మీన్ చిలీలోని కొన్ని ప్రదేశాల్లో హిస్టరీలో ఏనాడు అసలు చినుక్ అనేది కురిసిన దాఖలాలే కనిపించలేదంట. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి సహారా ఎడారని మనందరికీ తెలుసు, బట్ అత్యంత పొడిగా ఉండే ఎడారి ఇంకోటి కూడా ఉంది, దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారి అన్నమాట. సో ఈ ఎడారిలో మచ్చుకైనా సరే ఎక్కడ నీటి జాడ అనేది కనిపించదంట.

అసలు ఊహించుకోండి, నాకు ఈ సినిమా గుర్తొస్తుంది, గోట్ సినిమా గుర్తొస్తుంది, పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది, తమిళ యాక్టర్. సో ఎక్సలెంట్ యాక్టింగ్ దానిలో, అలాగే ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్ చూస్తే, ఆ ఎడార్లో వస్తూ ఉంటే, ఆ కష్టాలు చూస్తే, అమ్మ బాబోయ్ అలాంటి సిచ్యువేషన్ వస్తే అసలు ఎలాగా అనిపిస్తుంది. ఎనీవే 12:42 ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం. ఒక లవ్లీ సాంగ్, తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ అందరికీ చెప్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: भारती FM 101.3
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ గీతా గోవిందం నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది గోపి సుందర్ అండి, పాటను పాడింది సిద్ శ్రీరామ్. అండ్ మనము మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎర్త్స్ రొటేషన్ అంటే భూగ్రహణం ఏదైతే ఉందో, అంటే అది కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే నో, నిజానికి దాని రొటేషన్ స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుందంట. దీని వల్ల అంటే దీని రిజల్ట్గా ఎవ్రీ 100 ఇయర్స్ కి 1 డే డ్యూరేషన్ అనేది ఆల్మోస్ట్ 1.8 సెకండ్స్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. అంతే కదా, దాన్ని ఆ రొటేషన్ స్పీడ్ తగ్గుతూ ఉంటే డేలో టైం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగా లాస్ట్ 100 అంటే ఐ మీన్ ఎవ్రీ 100 ఇయర్స్కి 1.8 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ 2 సెకండ్స్ అనేది పెరుగుతూ వస్తుందంట. సో ఇప్పటి వరకు అంటే 60 crore ఇయర్స్ కిందట 1 డే డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుందో తెలుసా, ఎన్ని గంటలో తెలుసా, 21 అవర్స్ అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఒక 60 కోట్ల సంవత్సరాల క్రితం 1 డే అనేది కేవలం 21 గంటలు మాత్రమే ఉంది. దాని స్పీడ్ అనేది కాన్స్టెంట్గా లేకుండా స్పీడ్ అనేది తగ్గుతూ రావడం వల్ల డే డ్యూరేషన్ కూడా పెరుగుతూ అలాగా ఇందాక చెప్పాను కదా, అంటే 100 ఇయర్స్కి 1.8 సెకండ్స్ పెరుగుతూ వస్తే ఇప్పటికీ 60 కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పటికీ 1 డే అనేది 24 అవర్స్ అయిందన్నమాట. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

చూపిస్తా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఐ మనోహరుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్ అండ్ శరత్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనమున్న మీకు తెలిసారో అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ అంటే బెలూన్స్ తెలుసు కదా, బెలూన్స్తో అందరూ ఆడుకుంటారు, అంటే ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటారు. బట్ బెలూన్స్ని చూస్తే చాలు, కొంతమంది భయంతో వణికిపోతారంట. ఈ భయాన్ని గ్లోబోఫోబియా అంటారు. నాకు బెలూన్స్ని చూస్తే భయం ఏది కానీ, బెలూన్స్ని అంటే మనం బ్లో చేస్తాం కదా, ఊదుతాం కదా, అప్పుడు పేలిపోతాయేమో అని చెప్పి భయం వేస్తుంది అనమాట. నాకు ఆ భయం అయితే ఉంది, బెలూన్స్ని చూస్తే మాత్రం భయం ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫోబియాస్ ఉంటాయని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది ఒక ఫోబియా అనమాట. అండ్ ఇంకొక ఫోబియా గురించి కూడా చెప్తాను. ఇది వింటే ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి. కానీ ఐ మీన్ అంటే కొంతమందికి డబ్బు అంటే చచ్చేంత భయం అంట. యాక్చువల్గా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పొచ్చు. దీన్నే ప్లూటోఫోబియా అని అంటారు అనమాట. అంటే ఏంటి అని అంటే డబ్బును చూస్తే వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. నాకు అప్పుడు అనిపిస్తుంది ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి, అలాంటి వాళ్ళకి పాపం ప్రాబ్లమే కదా, డబ్బును చూస్తే భయపడుతూ ఉంటారు అని. అంటే కాకపోతే ఇంకోటి కూడా అనిపించింది, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి క్యాష్తో పనే ఉంది చెప్పండి, డబ్బును చూడక్కర్లేదు కదా, జస్ట్ మొత్తం డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి డబ్బు డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట. ఎనీవే ఈ భయాన్ని ప్లూటోఫోబియా అంటారు. అది సంగతి. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 1 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఈ వారాంతంలో ఇరాన్పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్దాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వికసిత భారత లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త యువ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది యువతతో ఆయన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడంతో పాటు వారికి తన సందేశాన్ని అందించారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ఆయన కృతజ్ఞతలు ఎక్స్ వేదికగా తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీ లేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు ఈ రుణాన్ని 2 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో

పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లా తోటలో 39 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు. నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణను 1912 ఐవీఆర్ఎస్ నంబర్ ద్వారా ప్రారంభించినట్లు రాష్ట సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ పీపుల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం గంటకంటకు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి కారణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా కలెక్టరేట్తో పాటు గోదావరి పరివాహక మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరలో బియ్యం విక్రయాలను ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పటమట్ట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 1:43:43. వెల్కమ్ టు ధీరా. చదువే తెలియదు, వంటిల్లు అండ్ వ్యవసాయానికి పరిమితం, ఇదంతా ఒకప్పుడు. బట్ ఇప్పుడు గిరిజన యువతులు తమని తాము మౌలు చేసుకుంటున్నారు, ఉనికిని చాటుతున్నారు. అండ్ రీసెంట్గా అంటే 13,000 మంది గిరిజన విద్యార్థినులు అలాగే మహిళలు తమ నృత్య ప్రదర్శనతో ఏకంగా గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేశారన్నమాట. సో మరి ఈ ధీరలందరూ ఎవరు అంటే మన్యం ప్రాంతానికి చెందిన వాళ్ళు. అండ్ దీనికి వేదిక అయింది విజయనగరం జిల్లా భోగాపురం అనే గ్రామం. ఆ విశేషాలు మాట్లాడుకుందాం, మన ధీరలందరికీ షేర్ చేస్తాను ఈ ధీరల గురించి, అసలు ఏంటి ఆ గిన్నెస్ రికార్డ్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం ఒక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: TFM 101.3
1: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నేల టికెట్ నుంచి ప్లే చేసిన వెండి సాంగ్ ని పాడింది శ్రీకృష్ణ అండ్ రమ్య బెహ్రా అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది శక్తికాంత్ కార్తిక్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది చైతన్య పింగళి. అండ్ మనమున్నాం ధీరాలో మాట్లాడుతున్నాం అంటే ఒక రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాను కదా, 13,000 మంది గిరిజన విద్యార్థులు అలాగే మహిళలు నృత్య ప్రదర్శన చేశారు, ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పి. సో ధింసా అంటారనమాట నృత్యాన్ని, ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ నృత్యం ఇది. అంటే బాధ గాని పండుగ సంతోషం ఆఖరికి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా సరే వాళ్ళకి గుర్తొచ్చేది ఇదే డ్యాన్స్ అన్నమాట. ఎలా అంటే మహిళలందరూ సాంప్రదాయ అడ్డు చీర కట్టి అంటే డప్పులు చప్పుళ్ళకు లయబద్ధంగా ఆడుతూ ఉంటారు. అండ్ ఈ నృత్యం ఎక్కడ పుట్టింది అని అంటే యాక్చువల్గా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో గోండు అనే తెగలో పుట్టిందన్నమాట ఈ నృత్యం అనేది. బట్ కాలానుగుణంగా అలా మారుతూ మారుతూ ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో అలా స్టేబుల్గా స్థిరపడింది అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చొట్రాయిపుట్టు గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ అనే ఆవిడ ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా కొంచెం ప్రాచుర్యం కల్పించారని చెప్పొచ్చు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి దీనికి సంబంధించి, ఎలా క్రియేట్ చేశారు, రికార్డ్ ఎలా క్రియేట్ చేశారు ఏంటనేది గిన్నెస్ రికార్డ్. ఇంకా మాట్లాడుకుందాం లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ నషాముక్తి యువ కార్యక్రమాన్ని ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో యువత శారీరకంగా దృఢంగా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके

0: आवश्यक है देश का युवा आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो।
1: ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మేరా భారత్ ఆధ్వర్యంలో ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది యువత ప్రధానమంత్రి సందేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ఈరోజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన రావాల్సిన సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా ఈ నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ అదనపు ఆర్థిక సహాయం రాష్ట అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఈ రుణాన్ని 2 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మొదటి సంవత్సరం రుణంలో సగం, 2వ సంవత్సరంలో మిగిలిన సగం చెల్లించవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది ఏంటంటే ప్రతి ఫార్మర్ కి బ్రైట్ గాని మీడియం గాని లో గాని హాఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 ఇయర్స్ కి ఒప్పుకున్నారు. ఒక బాండ్ కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో. 45,000 x 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోన్ యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ హాఫ్ స్టైల్ కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది.
1: రాష్ట ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పడమట రైతు బజారులో ఈరోజు ఆయన మినీ మార్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ అవయవ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జీవన్దాన్ ఆధ్వర్యంలో రాష్టస్థాయి అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,
3: ఒక కుటుంబంలో విషాదం అలుముకుంటే 8 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. సమాజానికి మంచి పని చేస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగు నింపుతూ మరికొందరి ప్రాణాలను నింపుతున్న సందర్భంగా మనం సంతోషించాలి. ఆ రకంగా అవయవదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరీ కొంతమంది ముందుకొచ్చి అనేక ప్రాణాలను నిలవేలా చూడాలి. అవయవదానం గురించి సమాజంలో అవగాహన కలిగించడం కోసం ఇటువంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే,
1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి గేజ్ స్థాయి 15 అడుగులకు పాండ్ లెవెల్ 15.24 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి సుమారు 14,60,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు, 8,400 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా కలెక్టరేట్తో పాటు గోదావరి పరివాహక మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

0: నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజ్ పనులు త్వరలో పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కుల అభివృద్ది పనులు చేపట్టామని మిగిలిన పార్కులను కూడా దశలవారీగా ఆధునీకరిస్తామని చెప్పారు. 1000 రూపాయల్లోపు ఇంటి పన్ను చెల్లించే కుటుంబాలకు భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: ఇవాళ ఈ ఒక్క డివిజన్ లోనే 6 పార్క్ చాలా చక్కగా డెవలప్ చేశారు. పిల్లలకు ప్లే ఎక్విప్మెంట్, పెద్దవాళ్ళకి జిమ్, అదే విధంగా అక్కడ చక్కటి ఒక హాల్. ఆ హాల్లో దాదాపు 110 మంది ఉన్నారు. చిన్న పిల్లలు పార్కుల్లో బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో చుట్టూ గ్లాసులు పెట్టి ఒక హాల్ నిర్మించారు. చాలా చాలా చక్కగా ఉంది. నెల్లూరు సిటీలో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రజలకు ఇవ్వాలో మొత్తం ఇస్తున్నా. నిజంగా దోమల్ని నగరం కావాలంటే ఒకటే మార్గం, 100% యూజీడీ. దానికి అందరూ సహకరించి కనెక్షన్ తీసుకోండి. 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ మున్సిపల్ శాఖే ఇస్తుంది.
0: జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఈరోజు. 1876 ఆగస్టు 2 కృష్ణాజిల్లా బట్లపెనుమరు గ్రామంలో జన్మించారు. ఆయన రూపొందించిన పతాకాన్ని 1921 విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయ పతాకంగా గుర్తించారు. 1963 జూలై 4 పింగళి వెంకయ్య కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం 2009 భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత జాతికి పింగళి వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలోని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: TFM 101.3. जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: TFM 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం ధీరాలో అండ్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శివం నుండి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది అశ్విన్ నజీర్ అండ్ సమీరా. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది భాస్కర్ భట్ల, రవికుమార్. సో మనం మాట్లాడుకుంటున్నాం 13,000 మంది మహిళలు ధీరలు. సో ధింస అనే నృత్యాన్ని అక్కడ ఆ డాన్స్ ని ఆడి ఒక రికార్డ్ క్రియేట్ చేశారనమాట, గిన్నిస్ రికార్డ్ ని. ఇందాక కూడా చెప్పాను ఈ డ్యాన్స్ని ఎవరు ఫేమస్ చేశారని చెప్పి. సో చింతపల్లి మండలంలోని తాజంగి అనే గ్రామం ఈ నృత్యానికి యాక్చువల్గా చాలా ఫేమస్ అంట. అలాగే పాడేరు, చింతపల్లి ప్రాంతాలకు చెందిన కొంతమంది కళాకారులు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డులు కూడా అందుకున్నారంట. సో మొత్తానికి అంటే భోగాపురం అని చెప్పాను కదా ఇందాక, విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సందర్భంగా మహిళలు ధింసా నృత్యాన్ని చేశారన్నమాట. దాదాపు 13,000 మంది పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్, అలాగే చేతికి ఆకుపచ్చ గాజులు, నుదుటిన బొట్టుతో ఇందులో పాల్గొన్నారన్నమాట. సో 8 ఏకర్స్ ప్లేస్లో చేతిలో నెమలి పించాలతో వాటిని ఆడిస్తూ ఒడియా గీతానికి లయబద్ధంగా పాదం కలిపారు వీళ్ళందరూ. అండ్ మొత్తానికి ఒక గిన్నిస్ రికార్డ్ని క్రియేట్ చేశారు అలా. అంతేకాదు ఈ ఇనాగ్రేషన్కి వెళ్లిన శ్రీ గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆ నృత్యంతోనే గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు ఈ ధీరలందరూ. అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ బాబీ నుండి ప్లే చేసిన వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అనమాట. చిన్నప్పుడు అంటే వాక్మెన్ అరిగిపోయేలా విన్న సాంగ్ ఇది, చాలాసార్లు చెప్పాను. ఎనీవేస్ సాంగ్ పాడింది హరిహరన్ అండ్ రంజిత్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది మణి శర్మ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది శక్తి. మనం మాట్లాడుకుంటున్నాం 13,000 మంది ధీరలు సృష్టించిన గిన్నిస్ రికార్డ్ ధింస అనే నృత్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అంటే ఇందా చెప్పాను కదా ఆ రికార్డు అలా క్రియేట్ చేశారు, బట్ ఈ రికార్డు లక్ష్యంగానే అఫీషియల్స్ అందరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ని. అండ్ అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ మహిళా సంఘాల సభ్యులు కానీ అండ్ ఆశా కార్యకర్తలు కానీ ఇలా చాలామందిని సెలెక్ట్ చేసి 64 మెంబర్స్తో 15 డేస్ పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అండ్ ఇంకొక 1,000 మెంబర్స్ హెల్పర్స్గా కూడా వర్క్ చేశారనమాట దీనికి సంబంధించి. అంతేకాదు అంటే అక్కడ లెక్చరర్స్ కానీ వార్డెన్స్ కానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ వెంటే ఉంటూ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకున్నారు అండ్ మొత్తంగా ఫైనల్గా ఒక గిన్నిస్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో అది సంగతి. అంటే ఇంకోటి ఏంటంటే అంటే మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లోనే కాదు వేరే ప్లేసెస్లో గిరిజన మహిళలు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటారంట ఈ నృత్యానికి సంబంధించి. అండ్ వీళ్లతో కలిసి ఆడిపాడే అవకాశాన్ని పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పిస్తూ సాంప్రదాయ ధింసాతో ఉపాధిని కూడా పొందుతున్నారన్నమాట. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు కదా. చాలా ఓపిక కావాలి, కష్టం కావాలి, కష్టపడాలి, చాలా ఉన్నాయి. 13,000 మంది అంటే మామూలు విషయం కాదు. సో ఆ ధీరలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఈరోజు ధీర మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అందుకే ఎవరైనా డిసప్పాయింట్మెంట్లో ఉంటే, డిసప్పాయింట్ అయ్యి ఉంటే, డిప్రెషన్లో ఉంటే, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే పైకి రండి. ధీరలు ఏమాత్రం తక్కువ కాదన్నమాట. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే నా దృష్టిలో ఆడవాళ్ళే చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ధీరలే చాలా చాలా గొప్పవాళ్ళు. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే సంగతి మన పురాణాల్లోనే కాదు ఇప్పుడు కూడా మన ధీరులందరూ దాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ధీరాస్ మీ అందరికీ. మీ అంటే మీ లైఫ్లో ఏదైనా అనుకుంటే అది సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ 1:44:42 స్టూడియోలో టైం. ఇది ఈరోజు ధీరా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. అండ్ ఎగ్జాక్ట్గా 2:00కి న్యూస్ వింటారు ఢిల్లీ నుంచి. అండ్ 2:15కి కలుద్దాం మనం ఎక్కడ సందడే సందల్లో, బట్ షో మనం 2:30 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీరు కూడా లంచ్ అది చేసి రెడీగా ఉండండి, మనం సందడి చేద్దాం ఈరోజు. అసలే వీకెండ్ దట్ టు సండే హ్యాపీగా లంచ్ ప్రిపేర్ చేసి రెడీ చేసుకుని తినేసి 2:30 కల్లా రెడీగా ఉండండి, సందడి చేద్దాం.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ద మిడ్డే న్యూస్. Killed, thousands shifted to relief camps. U.S. President Donald Trump puts on hold planned military attack on Iran, claiming framework of a potential agreement had been reached. In badminton, Tanvi Sharma claims her maiden BWF World Tour title at Taipei Open. And in Commonwealth Games, India enters the final day with fourth place in medal tally, including 13 gold. And now the news in detail. Prime Minister Narendra Modi today said that as in towards becoming a Viksit Bharat, nation's youth must be physically fit, mentally strong and full of self-confidence. Speaking on the launch of Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan virtually in New Delhi today, Mr. Modi said young people should always stay away from drugs and embrace a healthy lifestyle.
4: Aaj hum sabhi जिस अभियान के साक्षी बन रहे हैं, वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, ఆత్మవిశ్వాస్ సే భర్పూర్ హో ఆర్ డ్రగ్స్ జైసీ ఘాతక్ ఆదత్ సే హమేషా హమేషా దూర్ హో.
3: He added that the launch will mark the beginning of a 100-week nationwide Jan Bhagidari campaign against substance abuse.
4: Aaj liya gaya ye sankalp aane wale 100 saptah tak

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:42. సో మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ చాలా రోజులైంది మనం సందడి చేసి, బట్ ఈ రోజు చేద్దాం ఆ సందడి అంతా కలిపి. ఎనీవే చాలా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ అవ్వకుండా. బట్ దానికన్నా ముందు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మనమున్న సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఒక సాంగ్ వినిపిస్తాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలు అని చెప్పాను. చాలామంది ఎస్ఎంఎస్ చేస్తున్నారు, హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, లేమల్పాటి నుంచి భాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ అంటూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. అండ్ కొండేటి శ్రీదుర్గ నాగమణి గారు, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ కిషోర్ గారు, మా పేర్లన్నీ చదవడం లేదు, కొంతమందిని డిసప్పాయింట్ చేస్తున్నారంట మీ దోస్తీ కటిఫ్ అంటూ. సో రాము, పుష్ప, రాజర్షి వీళ్ళందరూ ఖమ్మం నుంచి. సో అన్ని పేర్లు చదవాలంటే ఎలా చెప్పండి, చాలా టైం పడుతుంది. అందుకే ఆ ఫ్లోలో ఏది వస్తే అది చదువుతూ ఉంటాను అన్నమాట. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ, నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం. అండ్ శుభ మధ్యాహ్నం జవాబు అని అంటూ గ్యాదర్ వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే వెల్కమ్ టు సందడే సందడి అని అంటూ శాంతి నగర్ నుంచి, ఓకే అక్కడ వెల్కమ్ బట్ ఆన్సర్ ఏది. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, లంచ్ బాక్స్లో ఈరోజు స్పెషల్స్ ఏంటో, స్వీట్తో పెరుగన్నం కూడా తిన్నారా? మేము కూడా లంచ్ చేసి రెడీగా ఉన్నామండి. అబౌట్ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేయండి సందడే సందడి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి అబౌ కాదు అసలు 10 అవుతాయో లేదో ఫస్ట్ అది చూసిన తర్వాత. బట్ థ్యాంక్ యూ సో మచ్ జానకీజీ, ఐ మీన్ సారీ విజయలక్ష్మిజీ. అండ్ నేను ఈరోజు పెరుగన్నం ఏం తినలేదు అనమాట. అండ్ కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అంటూ పంపించారు, హాయ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అజ్ఞాత్, ఓకే రైట్ ఆన్సర్. హాయ్ కిషోర్ గారు, వెల్కమ్ టు సందడే సందడి అని అంటూ వెల్కమ్ మీకు కూడా. అండ్ విజయవాడ వివిధ భారతీ కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, రైట్ ఆన్సర్. కాదు ఆన్సర్ లేదు అసలు. అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నందిని చంద్రగిరి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ అమూల్య, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా డేస్కి మళ్ళీ ఇలా మీతో 11 to 5, వావ్, వాయిస్ వింటుంటే నా మూడ్ని సెట్ చేసిందంట, ఎంతైనా ఫేవరెట్ ఆర్జే అనట. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, థ్యాంక్ యూ సో మచ్ నీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ కొల్లిపర్ నుంచి మౌలాలి, ఐ మీన్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, హాయ్ ప్రసూన. అండ్ హాయ్ నమస్తే, ఆ పాట గాలిపటం చిత్రంలో ఉందంట జాఫర్. సో గాలిపట ఈ పాట కాదు నేను అడిగింది, యాక్చువల్గా ఈ పాట వేరే సినిమా. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, క్వశ్చన్ సరిగ్గా వినలేదు అని అంటూ. సో ప్రీవియస్గా సాంగ్ ప్లే చేసినా సాంగ్ ఏ సినిమాలదో చెప్పమని చెప్పాను. అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అని అంటూ ఇప్పుడు అడిగింది, ఐ మీన్ ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు, దీనికి ముందు ఒక సాంగ్ ప్లే చేశాను, అది అడిగాను నేను. వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. ఎనీవే ఇప్పుడు అడిగింది అయితే రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, తిరుపతి నుంచి పూజారి రామ్మోహన్, కావ్య వీళ్ళందరూ పంపించారు, రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జే కిషోర్ బాబుకి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా రోజుల తర్వాత గొంతు వింటున్నాం, చాలా సంతోషంగా ఉంది అని అంటూ. ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పాలం పోలయ్య గారు పంపించారు, కోణార్క్ ఎక్స్ప్రెస్ సర్జీ బాగున్నారా అంటూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, ఐ మీన్ హీరో పేరు చెప్పారు, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. సో నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి క్వశ్చన్ అడిగాను, అజ్ఞాతవాసి అన్నమాట. ఎన్నాళ్ళు ఇంకా ఊరికే చూస్తూ నువ్వు ఇంకా పెంకి పిల్ల చాలే ఇంకా. సో అది ఆ సాంగ్, గాలివాలుగా ఓ గులాబీ వాలి, ఈ సాంగ్ అనమాట. అజ్ఞాతవాసి రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం కృషి, లంచ్ చేశారా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. సో మీరు వినిపించిన పాట సరిగ్గా వినలేదంట, నేను ఆన్సర్ కూడా చెప్పేశాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, ఐ మీన్ ఆన్సర్ నేను చెప్పేశాను కాబట్టి. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ లంచ్ చేసినట్టే. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో 2:42:30 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది ఒక సామెత అన్నమాట, అరగడియ భోగం 6 నెలల డాష్, ఆ డాష్ని మీరు ఫిలప్ చేయండి. ఏంటది? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

అరగడియ భోగం ఆరు నెలల అది ఆ వర్డ్ ఏంటో మీరు ఫిలప్ చేయండి 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, అరగడియ భోగం 6 నెలల, మిగతాది మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే. చాలామంది పంపించారు తెలుసనుకుంటా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సార్ నా మెసేజ్ పూర్తిగా చదివినందుకు అని అంటూ అమూల్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే మలన్బి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అంటూ సో మై ఆన్సర్ ఈజ్ అని అంటూ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు. సో ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ పాలంపోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు

గంగా భవాని రైట్ ఆన్సర్ అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ చిలుకు నారాయణ అనసూయ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అలాగే స్మైలీ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ మైదుకూర్ జాఫర్ పంపించారు రైట్ ఆన్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే ఏదో ఒకటి తినేశారు ఓకే మీరు లంచ్ చేయకుండా ఏదో ఒకటి తినేశారా ఐఎమ్ ఏ కరెక్ట్ క్రిష్జీ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ సో ఎగ్జాక్ట్లీ మొత్తానికి ఏదో తిన్నాను అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ దేవకుమారి ఆకుతోడిపల్లి నుంచి పంపించారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ అండ్ విజయ రైట్ ఆన్సర్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమో జనిదిన్ స్నేహభావన జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ మై ఫేవరెట్ ఆర్జే గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ అయ్యప్ప కాలనీ జగిత్యాల నుంచి సుజాత ప్రకాష్ చోటు కార్తికేయ వీళ్ళందరూ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా అండ్ కానూరు నుంచి తాతారావు గారు ఇప్పుడు మీరు వినిపించిన పాట ఏ సినిమాలో ఉంది చెప్పండి బాగుంది ఎప్పుడు వినలేదు అని అంటూ సో నీది నాది ఒకే కథ ఆ సినిమాలో పాట అనమాట ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ అది అండ్ డి బాలాజీ ఫ్రమ్ మనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి క్రిష్జీ వెయిటింగ్ ఫర్ పెన్ పేపర్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాను నెక్స్ట్ అదే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అని అంటూ జగన్ పుట్టపర్తి నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష వీళ్ళందరూ అండ్ అనంతపురం నుంచి మస్తాన్ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా సో అది సంగతి అరఘడియ భోగం ఆరు నెలల రోగం అన్నమాట చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు డి గోవర్ధన్ బాబు గారు ఇంద్రాబాయి వీళ్ళందరూ పంపించారు దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్ అలాగే కిషోర్ గారు హవార్యూ అని అంటూ ఎల్ఎన్ సత్యనారాయణ గారు అనంతపురం నుంచి సో చాలా రోజులైంది మీ మెసేజ్ చూసి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అరగడియ భోగం ఆరు నెలల రోగం అనేది రైట్ ఆన్సర్ అనమాట మరి పెన్ పేపర్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి రెడీగా ఉన్నారా పెన్ పేపర్తో రెడీగా ఉండండి 10 సెకండ్స్ టైం ఇస్తాను

ఓకేనా, నైన్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. అమ్మ బాబాయ్, స్టార్టింగ్ స్టార్టింగ్ నైన్ లెటర్స్ ఏంటి అని అనుకోవద్దు, చాలా ఈజీ. నైన్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 4, 7, 8 కలిపితే 10, అండ్ 6, 5, 2 కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అండ్ 1, 2, 3, 4, 5 కలిపితే రాష్ట్రం అని అర్థం వస్తుంది, అండ్ 9, 5, 3, 6 కలిపితే బృందం అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 4, 7, 8 ఈ లెటర్స్ని కలిపితే 10, 6, 5, 2 కలిపితే కలిశారు, అండ్ 1, 2, 3, 4, 5 కలిపితే రాష్ట్రం, అండ్ 9, 5, 3, 6 కలిపితే బృందం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ ఎంఎంఎస్ నివాస్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ కేదరి వీరేష్ గారు రైట్ ఆన్సర్, అండ్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆన్సర్ ఏది ఇందా పంపించారా, ఓకే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హాయ్ కిషోర్ అని అంటూ వైష్ణవి అగైన్ పుట్టపర్తి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ అని అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు పంపించారు మొత్తానికి రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆ 9 లెటర్ వర్డ్ ఏంటో డీకోడ్ చేసి సాంగ్ అయ్యే లోపు నాకు పంపిస్తూ ఉండండి 0866243814 ఈ నెంబర్కి.

నీ నచ్చిందే నీ ఓణి నీ తోడే కోరిందే జవానీ. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మన్మధుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ మనమున్నాం సందడే, సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలామంది ఆన్సర్స్ బాగానే డీకోడ్ చేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎం నరేష్ అండ్ మెర్సీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ వన్ టౌన్ నుంచి మహేశ్వరి రైట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ హాయ్ ఆర్జే కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అని అంటూ చండికా వరలక్ష్మి వాసు థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి పంపించారు క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చూద్దాం మళ్ళీ రిపీట్ చేస్తాను. అండ్ పాలంపోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ కృషి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హనీ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ దేవకుమారి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్.

సార్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అలాగే స్మైలీ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. క్రిష్డి, సడన్ సర్ప్రైజ్ రేడియో ఆన్ చేయగానే మీ ప్రశ్న విన్నా ఇప్పుడే. శ్రోతలందరికీ మీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా జానకిజీ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఎల్ఎన్ సత్యనారాయణ గారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ మలన్ బి కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. ఇంతకు మీకు ఆ ఓణి నచ్చిన కళ్యాణి ఎవరు? సో తర్వాత చెప్తా. అండ్ కర్నూలు జిల్లా నుంచి గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అండ్ మీ సింగింగ్ని మిస్ అవుతున్నాం సార్, ఇలా మధ్య మధ్యలో అయినా అలా హమ్ చేయండి, చాలా బాగా పాడారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, థ్యాంక్స్ ఎ లాట్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఇందుకే ఆన్సర్ ఏంటి అని అంటే స్టేట్మెంట్ అనమాట, చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, అందులో ఒకటి అడుగుతాను ఇప్పుడు. ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఐ మీన్ ఉంటే ఇష్టమా, లేదంటే ఒక్కళ్ళైనా సరే అన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ ఒక్కళ్ళున్నా చాలు అనే ఫ్రెండ్ ఉన్నారా, లేదా అలా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది? క్వశ్చన్ అర్థమైంది కదా, అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలా, లేదంటే ఒకే ఒక్క ఫ్రెండ్, మంచిగా ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు అని లైఫ్లో, అలా ఉంటే చాలా. ఇన్ కేస్ మీ లైఫ్లో ఎలా ఉన్నారు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే ఒకే ఒక్క మంచి ఫ్రెండ్ ఉన్నారా, నాతో షేర్ చేసుకోండి 08662438144 ఈ నెంబర్కి.

0: ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ്എം വാർത്താ മുഖ്യാംശാലതോ ഇന്ദിര. యువత మత్తు పదార్థాలకు దూరంగా వికసిత భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త యువ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది యువతతో ఆయన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెలా విడుదలయ్యే పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను రాష్ట్రానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు. గన్నవరం మండలం ఆతుకూరు స్వర్ణభారత్ ట్రస్ట్ నందు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులు ఈరోజు ప్రారంభించారు. జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా బట్లపెనమరులో జన్మించారు. ఆయన రూపొందించిన పతాకాన్ని 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయ పతాకంగా గుర్తించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి సుమారు 14,61,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రారంభించింది. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజారులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 28 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 23,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 2 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుమలరావు ఒక ప్రకటనలో కోరారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती FM 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:03:25. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్? మీ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా, లేదా ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? అంటే ఎలా ఉంటే ఇష్టం మీకు? మీ లైఫ్లో ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే ఇష్టమా, లేకపోతే ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ ఒకళ్ళున్నా చాలా అనిపిస్తుంది? నమస్కారం కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం స్టేట్మెంట్ అనుకుంటున్నాను అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి శ్యామల వెంకటేష్ రైట్ ఆన్సర్ బిజిలీ. అలాగే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచివారు ఉన్నారు అని అంటే కేదర్ వీరేష్, సూపర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఉమ్మడి నుంచి మమ్మ జనిందన్ స్నేహభాన జనిందన్ స్టేట్మెంట్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నేను ఎవరిని నమ్మనంట, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అమ్మ బాబోయ్. అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి ఎస్ అంటూ పంపించారు. మరి దేని గేసు అంటే రెండు అడిగాను నేను, రెండిట్లో దేని గేసు? అండ్ కే సుకుమారి గారు విజయవాడ నుంచి ఒక్క ఫ్రెండ్ చాలు అని అంటూ, సూపర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు 2 or 3 మెంబర్స్ ఉంటే చాలండి అని అంటూ, వెరీ నైస్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు జవాబు ఎక్కువ మంది లేరు, ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, సూపర్. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎందరు ఉన్నా మన బెస్ట్ ఫ్రెండ్ అని ఒకళ్ళు ఉంటారు కదా కిషోర్ గారు అని అంటూ దస్తగిరి సంధ్య. ఎగ్జాక్ట్లీ, మన అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ అందులో కూడా మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కలేరు. ఐ మీన్ సపోజ్ ఒక 20 ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి, దానిలో కూడా ఒక 3-4 కలిపి వేరే వేరే 3-4 అలా గ్రూప్స్ ఉంటాయి, అందులో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ గ్రూప్లో బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్, బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో మళ్ళీ ఇంకో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా కూడా ఉంటారనమాట. అండ్ సార్ నమస్తే, మాది కొల్లాపూర్ కాశీపురం కురుమూర్తి గారు. మాకు ఫ్రెండ్ ఉంటే, ఒక ఫ్రెండ్ ఉంటే చాలు అని అంటూ పంపించారు, వెరీ నైస్. అలాగే చాలామంది ఉన్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, సూపర్. అండ్ మంచి దోస్తు ఒక్కడుంటే చాలు అని అంటూ దమ్మోజ్ వెంకటాచారి గారు, సూపర్. అండ్ నాకు మొత్తం 200 మంది రేడియో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో నా కష్ట సుఖాలు నా బాధల నుంచి చెడు పంచుకునే, ఓకే చాలా పెద్ద మ్యాటరే, పాలంపోలే గారు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అన్ని షేర్ చేసుకున్న ఫ్రెండ్ ఒక్కళ్ళే సిన్స్ పాస్ట్ 39 ఇయర్స్ నుంచి అని అంటూ ప్రసూన, సూపర్. అండ్ అలాగే మలన్ బి కర్నూలు నుంచి ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ బట్ ఐ లైక్ ఓన్లీ వన్ ఫ్రెండ్ అన్నట్టు పంపించారు, సూపర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు, వాళ్ళలో ఒకరిద్దరు అన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, బ్యూటిఫుల్. అండ్ సార్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండాలి, అందులో ఒకళ్ళు బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి అని అంటూ, వెరీ నైస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ప్రీవియస్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ అప్పల్ రాజు గారు పెడన నుంచి మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా నిలిచే ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు అని అంటూ, వెరీ నైస్. అండ్ నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంత ఎక్కువ మంది ఉన్నా మనకు ఏదైనా అవసరం వస్తే టక్కును గుర్తొచ్చే ఒకే ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ భాస్కర్ పెడన నుంచి, సూపర్. అండ్ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలండి, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళందరికన్నా ఒకే ఒక్కడు ఉన్నాడు, వెంకీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ. సో వెంకీ నీ పేరు అది, వైష్ణవి గారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు 6 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే 6 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకళ్ళు మాత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్, వాడు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఓకే మిగిలిన వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ తన అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ అంట, సూపర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు, నాకైతే సత్యవతి అని నా చిన్ననాటి స్నేహితురాలు ఉంది వాళ్ళు, ఓకే సూపర్. అండ్ అలాగే ఆన్సర్ మంచి స్నేహితులు చాలామంది ఉన్నారు, ఎవరికైనా అది అదృష్టమే కదా క్రిష్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు, సూపర్. అండ్ అలాగే మహంకాళి రాజేశ్వరి పొదిలి హాయ్ క్రిష్ గారు అని అంటూ, ఓకే పొదిలి నుంచి పంపించారు, హౌ ఆర్ యూ అని అంటూ, నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి జవాబు గంగగోవు పాలు గరిటెడైనా చాలు, కడివేడైన నేల కరము పాలు అని అంటూ, అలాగే ప్రాణ స్నేహితుడు ఒక్కడైనా చాలు అని అంటూ, సూపర్. అండ్ అలాగే మాకు 60 నుండి అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్స్ ఈరోజు అమెరికాలో ఉన్నారు, మార్నింగ్ వాళ్ళిద్దరు కాల్ చేసి మాట్లాడారు, కృషి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా మా అమ్మగారి ఫ్రెండ్స్ కాల్ చేయగానే నాకు అనిపించింది అని అంటూ, వాళ్ళు చాలా లక్కీ కదా. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహని, సూపర్, నిజమే. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సందడే సందడికి ఇది ఎన్నో ప్రశ్న క్రిష్ గారు, ఇది 4th క్వశ్చన్ అనుకుంటా. చదువుకునే రోజుల్లో స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అలా ఎక్కువగానే ఉండేవాళ్ళు, అప్పట్లో ఫోన్ లేదు బట్ మ్యారేజ్ అయినా సరే గ్రీటింగ్స్ పంపుకునేవాళ్ళం, నెంబర్స్ క్యాచ్ చేయలేదు, ఒక్క ఫ్రెండ్ ఇప్పటికీ ఫోన్ ద్వారా కుశల ప్రశ్నలు వేసుకుంటాం, వైజాగ్ వెళ్ళినప్పుడు మీట్ అవుతూనే ఉంటాం అని అంటూ, బ్యూటిఫుల్. అలాగే కష్ట సుఖాల్లో ఒకరు ఉన్నా చాలు అని అంటూ కొడుమూరు ఊర్మిళ వీరేష్. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటూ పంపించారు ప్రసూన గచ్చిబౌలి నుంచి, నాక ఇప్పుడు నేను చెప్పలేనులే. సో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నాకు, అందులో కూడా ఐ మీన్ మేబీ

తర్వాత షేర్ చేస్తాను మిగతా విషయం. అండ్ ఒకే ఒక ఫ్రెండ్ ఉంది అని అంటూ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి పంపించారు. అండ్ అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒకరిని మాత్రం ఎంచుకోలేము. ఎందుకంటే ఎవరు ఏ సందర్భంలో ఎలా ఉపయోగపడతారో తెలియదంట. అంటే ఉపయోగపడితేనే ఫ్రెండ్షిప్పా? మహమ్మద్ జనిద్దీన్ స్నేహం అని జనిద్దీన్ పంపించారు. సో అలా కదంటే యూజ్ అవుతారా లేదా, మనకి వాళ్ళని చూస్తే నమ్మకం కలగాలి. వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మనకి బాధగా ఉంది, మనం డిప్రెషన్లో ఉన్నాం, వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉన్నాం, వాడే గుర్తు రావాలి. ఐ మీన్ వాడో ఆమె ఎవరో ఒకళ్ళు గుర్తు రావాలి. అలా చిన్ననాటి స్నేహితుడు పోశెట్టి గారు అని అంటూ పంపించారు చిలుక నారాయణ గారు, వెరీ నైస్. అండ్ అమూల్య, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, హాస్టల్ ఫ్రెండ్స్, ఇలా నా బెస్ట్ మాత్రం నిర్మల, అది చాలా మంచిది, మరి మీరు చెప్పండి అని అంటా అమూల్య. సో తర్వాత చెప్తాను. అండ్ అంతులేని విజ్ఞానాన్ని పంచే ఒకే ఒక ఫ్రెండ్ వివిధ్ భారతి అంట, ముద్దునూరు నుంచి, అనంతనాగ్ త్రివేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ నా భార్య మాత్రమే అని అంటూ లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించారు, సూపర్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పేరు రాశాను, మీరు చదవలేదు. క్వశ్చన్స్ అంతా చదువుతూ ఉండండి, మొత్తం క్వశ్చన్ అంతా చదువుతూ ఉండండి, చదువుతూ ఉండాలి. పాలంపోలే గారు, క్వశ్చన్ మొత్తం చదవకుండా నేను హాఫ్ హాఫే చదువుతున్నాను ఆ క్వశ్చన్. మీరు చెప్పింది నాకైతే అర్థం అవ్వలేదు. అందరికీ క్వశ్చన్ అర్థమయ్యి అందరూ ఆన్సర్స్ పెడితే మీరు మాత్రం నేను క్వశ్చన్ చదవలేదని చెప్తున్నారు, అది హైలైట్ అనమాట. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య పంపించారు, హాయ్ మీకు కూడా. అండ్ హాయ్ సార్, చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు బట్ తర్వాత వాళ్ళు దూరం అయ్యారు, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో నేను కలిసిపోతాను సార్ అని అంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ తాడేపల్లి నుంచి నాగమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. అండ్ 3:09:36 స్టూడియోలో టైం. మనము నమసందరే సందడిలో, మీకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే ఇష్టమా లేదా ఒకే ఒక్క ఫ్రెండ్ ఉంటే ఇష్టమా, మీ లైఫ్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. బేసిక్గా అంటే నన్ను అడిగారు కదా చాలామంది, నాకు బెస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అంటే మదర్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఏదైనా సరే అమ్మతోనే షేర్ చేసుకునేవాడిని, ఏదైనా సరే ఏ విషయమైనా హ్యాపీగా అమ్మతోనే షేర్ చేసుకునేవాడిని. దాని తర్వాత రీసెంట్ ఇయర్స్లో నేనైతే అంటే నాకు నేను ఏదైనా బాధ అయినా కష్టమైనా హ్యాపీనెస్ అయినా నాకు నేనే హ్యాపీ, ఐ మీన్ నాకు నేనే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట, ఎవరికి చెప్పను. అది బాధ అయినా కష్టమైనా ఏదైనా సరే ఎవరిని, ఐ మీన్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎవరికి ఏమి, నా అంతటి నేను ఏమి మాట్లాడను, నా అంతటి నేను ఏమి చెప్పను. అది బాధ అయినా సంతోషమైనా ఏదైనా నాకు నేను ముందు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదైనా బాధ నేనే పడతాను, ఏదైనా హ్యాపీని హ్యాపీ హ్యాపీ మూమెంట్ ఉంటే ఇన్ కేస్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను, కానీ బాధ ఉంటే మాత్రం నాకు నేనే పడతాను అది. 3:10:35 స్టూడియోల టైం. మనము సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఒక సామెతే. ఇది లేని రాజు, అది లేని మంత్రి అని సామెత అనమాట. ఏది లేని రాజు, ఏది లేని మంత్రి అని సామెత. సో ఇది లేని రాజు, అది లేని మంత్రి అని సామెత ఏంటవి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంటే రాజుకు ఉండాల్సింది ఇది అండ్ మంత్రికి ఉండాల్సింది ఇది, అదనమాట సంగతి. ఏంటవి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: भारती FM 101.3
1: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందరే సందర్లో, సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది లేని రాజు అది లేని మంత్రి అని సామెత. అంటే ఈ రాజుకి ఇది ఉండాలి, అలాగే మంత్రికి అది ఉండాలి.

0: भारती FM 101.3
1: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది లేని రాజు అది లేని మంత్రి అని సామెత. అంటే ఈ రాజుకి ఇది ఉండాలి, అలాగే మంత్రికి అది ఉండాలి, ఏంటా ఇది అది? తెలిస్తే 08662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వివి రెడ్డి గారు, స్నేహం విషయంలో మనం ఎలా బిహేవ్ చేస్తామో మన ఫ్రెండ్ కూడా అలాగే బిహేవ్ చేస్తారంట, సూపర్. అండ్ అలాగే పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, నా బెస్ట్ ఫ్రెండ్ మా నాన్న అని అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోషం పంపించారు, సూపర్. అండ్ రాజుకు ఉండవలసింది రాజు టీవీ యుద్ధనీతి అని అంటూ పంపించారు, బట్ అది కాదు సామెత ఎగ్జాక్ట్గా. తాడేపల్లి నుంచి నాగమణి గారు, ఎందుకు మీ అమ్మగారితో అప్పుడు చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్పరు, అర్థం కాల. సో అర్థం చేసుకోండి, అర్థమవుతుంది డెఫినెట్గా. అండ్ రాజ్యం లేని రాజు ధైర్యం లేని మంత్రి అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, ఎగ్జాక్ట్గా అది కాదు ఆన్సర్ నేను చెప్తాను. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఇల్లు లేని రాజు ఇంగితం లేని మంత్రి అంట. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారు, పదవి కాదు. అండ్ అలాగే రాజ్యం బుద్ధి అని అంటూ, ఓకే సగం రైట్ ఆన్సర్ అనమాట, వాణి విజయవాడ నుంచి. అండ్ గుడ్ ఫ్రెండ్ అని అంటూ జ్యోతుల రాజారావు గారు చీమలపాడు నుంచి పంపించారు. సో ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఆ మెసేజ్ ఏంటో. అండ్ ధైర్యం లేని రాజు ఆలోచన లేని మంత్రి అని అంటూ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ రాజుల నుంచి జయన్న గారు, సేమ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అలాగే భాస్కర్ పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ మీ అభిప్రాయంతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను అని అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిద్దిన్ స్నేహభాను జనిద్దిన్, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్ పేరు పెడితే చదవలేదని రాశాను, పాలంపోలే గారు. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు పెడితే నేను చదవలేదని చెప్పి అలా రాశారా? అప్పుడు మీరు క్వశ్చన్ అని ఎలా అంటారు, ఆన్సర్ కదా నేను చదవంది. అది కూడా బై మిస్టేక్ చదవకుండా ఉంటాను, కానీ కావాలని ఇంటెన్షనల్గా నేనేమి చదవకుండా ఉన్నాను ఆన్సర్ అయితే. అండ్ ఇందాక మీరు క్వశ్చన్ అన్నారు, అందుకని నేను అలా అన్నాను అనమాట. క్వశ్చన్ నేను డెఫినెట్గా 2-3 times రిపీట్ చేస్తానని చెప్పాను. అండ్ రాజ్యం లేని రాజు రాజు లేని మంత్రి అంట, రాంగ్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి గారు. అండ్ ధైర్యం లేని రాజు తెలివి లేని మంత్రి అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య ఆన్సర్ తెలియదు అని అంటూ పంపించారు, నేను చెప్తాను అమూల్య. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య, శుభ మధ్యాహ్నం మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, క్రిష్ జీ 5th question ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి. అండ్ భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్. అలాగే మొహంకాళి రాజేశ్వరి పొదిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిలుకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలకొల్లు నుంచి సూర్యకుమారి గారు పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు పంపించారు అనమాట, రైట్ ఆన్సర్. అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నమస్తే ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు, సగం రైట్ ఆన్సర్. అండ్ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ నుంచి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు కృష్ణ సంతోష. అండ్ చదరంగంలో పావు కృషి, మీ ఫ్రెండ్స్ గురించి మాకు చెప్పండి. ఓకే ఆన్సర్ అదని అంటున్నారా, బట్ ఆన్సర్ అది కాదు. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని, మీలాగే మేము కూడా హ్యాపీనెస్ అందరితో పంచుకుంటాం కానీ బాధను మాత్రం మాలోనే దాచుకుంటాం అని అంటూ. సో అంతే కదా, అందరినీ హ్యాపీగా ఉంచాలి, బాధ అయితే మనం పడాలి. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ధైర్యం లేని రాజు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సార్ రాజ్యం లేని రాజు తెలివి లేని మంత్రి అంట, మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి. అండ్ ఎం నరేష్ మెర్సీ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుంచి సిరి లేని రాజు బుద్ధి లేని మంత్రి అంట. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్, సాయి శిరీష గారు. అలాగే తెలివి లేని మహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ తమాషా జవాబు అని అంటూ పంపించారు సాయి శిరీష గారు. సో ఆన్సర్ అయితే అది కాదు, నేను ఆన్సర్ చెప్తాను. ధైర్యం లేని రాజు యోచన లేని మంత్రి అనమాట. చాలామంది ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ క్రిష్ గారు, స్నేహం గురించి మీరు చెప్పిన మీ అభిప్రాయం పూర్తిగా నేను కూడా సేమ్ టు సేమ్, మా అమ్మతో మాత్రమే పంచుకునేవాడిని అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ 3:18:30 15 seconds స్టూడియోలో టైం మనమున్నాం.

Alessandro. సో మీ బెస్ట్ ఫ్రెండ్కి అంటే ఈరోజు ఈ షో ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఇప్పుడు నాకు టైప్ చేసి పంపించవచ్చు 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వింటూ ఉంటే కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ రోజు మీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు టైప్ చేసి పంపించవచ్చు. అలా అని చెప్పి పెద్ద పెద్ద స్టోరీస్ కాకుండా సింపుల్గా ఏమైనా చెప్పాలనుకుంటే 2-3 సెంటెన్సెస్లో నాకు పంపించండి. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూన్.

మనము నమ్ సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్, ఈరోజు ఈ షో ద్వారా మీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని చెప్పి చెప్పాననమాట. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, మా 10th క్లాస్ బ్యాచ్ మేము పెడన భట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో 90-91లో కలిసి చదువుకున్నాం. మా మిత్రులందరూ ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలని సందడి సందడి షో ద్వారా కోరుకుంటున్నాను అంటూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుణరామరెడ్డి గారు, మంచి ఫ్రెండ్ నాకు అని అంటూ దమ్మోజ్ వెంకటాచారి గారు, సూపర్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పెనురామయ్య గారు, ఆయనకు ఒకటి చెప్పాలనుకుంటున్నా మీ ద్వారా. మన రేడియోలో వచ్చే కార్యక్రమాల గురించి, ప్రపంచంలో జరిగే విషయాల గురించి ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను, కానీ సరిగ్గా చూడరు. అతనికిన్న వాట్సాప్, ఓకే, ఆ బ్యాడ్ హ్యాబిట్ వాట్సాప్ చూడరంట, చూడమని మీ ద్వారా చెప్పడం జరిగింది పాలెం పోలయ్య గారు. సో వాట్సాప్ చూడరని చెప్పి మా ద్వారా చెప్పడం జరిగింది అనమాట. ఎనీవే, ఆయన వింటే కనుక అర్థం చేసుకొని, సో ఆయన బాధ అర్థం చేసుకోండి. వాట్సాప్ అనేది ఒక మీడియం కాబట్టి మీరు మీ వాళ్ళతో, మీకు నచ్చిన వాళ్ళతో ఎంగేజింగ్గా ఉండాలి అని అంటే ఏదో ఒక మీడియం కావాలి కదా, అది ఫోన్ అయినా అవ్వచ్చు, ఎస్ఎంఎస్ అయినా అవ్వచ్చు, వాట్సాప్ ఏదైనా అవ్వచ్చు. సో అలాగే ఆయనతో కొంచెం కలిసి ఉండడానికి ట్రై చేయండి. అండ్ భాస్కర్ పెడన నుంచి, నా బెస్ట్ ఫ్రెండ్కి ఆకాశవాణి ద్వారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను అంటూ, సూపర్. అండ్ ప్రేమ పేరుతో సమయాన్ని వృధా చేసుకోవద్దు, నీకంటూ ఒక హోదా వచ్చింది అని అంటే అన్నీ వస్తాయి ఈ కాలంలో. ఓకే, చాలా పెద్ద మ్యాటరే. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కే సుకుమారి గారు విజయవాడ నుంచి, పూజ చింటూ మై గుడ్ ఫ్రెండ్స్ లవ్ యూ సో మచ్ అని అంటూ పంపించారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, హాయ్ విజయలక్ష్మి గారు, హాయ్ జయలక్ష్మి గారు, ఇప్పటికీ ఎప్పటికీ మన స్నేహం క్రిష్ గారి ద్వారా, ఆకాశవాణి ద్వారా ఇలానే కొనసాగుతూ ఉండాలని కోరుతూ మీ డియర్ ఫ్రెండ్స్ ఏకేఎస్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ జానకిజీ. అండ్ కనకారావు గారు పెడన నుంచి, కాలం మారినా దూరం పెరిగినా నీ స్నేహం శాశ్వతమైంది అని అంటూ పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ, ఎవరు ఎక్కడున్నా మన మధ్య ఉన్న అపూర్వమైన ఈ స్నేహబంధం ఎప్పటికీ కలకాలం నిలిచి ఉండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం, ఇంక్లూడింగ్ యు ఆల్సో క్రిషి అని అంటూ హైదరాబాద్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్ కోసం పెళ్లి పందిరి మూవీలో నుంచి దోస్తు సాంగ్ కావాలంట. సో నేనైతే సాంగ్ వేయలేను, మంచి మంచి పాటలు వినిపిస్తాను. మై ఫ్రెండ్ వెంకీకి మీ ద్వారా థ్యాంక్స్ చెప్పండి అని అంటూ, థ్యాంక్ యూ. అలాగే ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సార్, నా ఫ్రెండ్ జ్యోతికి ఎప్పుడు కష్టానికి తోడుగా ఉంటాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సూపర్. అండ్ నువ్వున్నంత వరకు నేనున్నంత వరకు నువ్వు, మన స్నేహబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటూ ఎం మురహరి యశోద జానకిరాజు, సూపర్. అలాగే ఫ్రెండ్స్ అందరి కోసం, ఇది చేసే స్నేహం మరువకు, మరిచే స్నేహం చేయకు, సూపర్ అమూల్య. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాజా నీకు నా హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని అంటూ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఏ రియల్ ఫ్రెండ్ ఇస్ వన్ సోల్ ఇన్ టూ హార్ట్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్ అని అంటూ పంపించారు. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చాలామంది, ఓకే, కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట. అలాగే ఆల్వేస్ ఎనీ టైమ్ మై ఫ్రెండ్ అని అంటూ పంపించారు. ఎవరు పేరు పంపించలేదు. ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ రవి విజయవాడ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్, మీకు ఇంకా రేడియో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ రవి, చాలా రోజులైంది నీ మెసేజ్ చూసి. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఎఫ్ఎం ఫ్రెండ్స్ రవి ఫ్రమ్ శ్రీకాకుళం, శ్రీహర్ష ఫ్రమ్ విజయవాడ, హేమలత ఫ్రమ్ మంగళగిరి అండ్ దీపిక ఫ్రమ్ బెంగళూరుకి ఇవాళ ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పండి అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ కన్వే మై హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విషెస్ టు మై మ్యూజిక్ క్లాస్ ఫ్రెండ్స్ విజయవాడ అని అంటూ, లావణ్య సునీల్ హైదరాబాద్ నుంచి, హాయ్ హాయ్ లావణ్య. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్రెండ్స్కి అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని చంద్రగిరి నుంచి పంపించారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్ అని అంటూ. అలాగే ఎస్ భీమేశ్వరరావు గారు, మా రేడియో మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి చెప్పండి. అండ్ చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య గారు పంపించారు, నా స్నేహితుడు ముంత పెద్దన్న స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ పంపించారు. అండ్ అలాగే నిరంతరం నాతో ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఆకాశవాణికి నా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మోజ్ జనిదిన్ స్నేహబాణ జనిదిన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అని అంటూ పంపించారు వైష్ణవి జగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3:27:55 స్టూడియోలో టైం. అడిగిన క్వశ్చన్, ఈరోజు మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. చాలామంది షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కూడా ఒక సామెత అడుగుతాను, ఈ మూడు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా సరే ఒక్కటే అని సామెత అనమాట. ఏంటా మూడు తెలిస్తే 0866243

8814 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ మూడు ఉంటే కనుక ఏ రాజ్యంలో ఉన్నా ఒకటే అని సామెత. ఏంటవి తెలిస్తే 0866243814 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సాహసం స్వాసగా సాయిపోల నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటకు లిరిక్స్ అందించింది ఆనంద్ శ్రీరామ్ అండ్ పాటను పాడింది సిద్ శ్రీరామ్ అనమాట. సో 3:30, 3:30, 10 seconds స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్, ఈ మూడు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక

అంటే అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఏంటా మూడు తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ రాజోలి నుంచి జయన్న గారు సూపర్. చాలామంది అసలు చెప్పలేమో అనుకున్నాను ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మా ఫ్రెండ్ రేడియో వినదండి, సో మచిలీపట్నం జానకీ గారు వింటారు కాబట్టి జానకీ గారికి, బెంగళూరు దీపికకి అండ్ మంగళగిరి హేమలత గారికి, శ్రీహర్ష ఏమయ్యాడో తెలియదు, శ్రీహర్షకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి అని అంటూ. సో విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్గా చెప్తాను. అండ్ మీ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్. సో మీ తరపు నుంచి వీళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అండ్ ఎం మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్ అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ రైట్ ఆన్సర్ అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ లావణ్య సునీల్ ఫ్రమ్ విజయవాడ నుంచి కాదు కదా లావణ్య. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సెవెంత్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఫ్రెండ్షిప్కి కాదేది అనర్హం అంటూ పంపించారు సూపర్. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ ధింసా నృత్యం గిన్నీస్ రికార్డ్ ఎక్కింది కదా కృషి, వండర్ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేశారు కదా, ఎస్ బ్యూటిఫుల్, నాకు కూడా అదే అనిపించింది, అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే మీ ప్రశ్నకు నా సమాధానం అని అంటూ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఏమో నాకు సామెతలు రావు మీరే చెప్పండి అని అంటూ అమూల్య, నేను చెప్తాను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు నా స్నేహితులు అందరూ బాగుండాలి అని అంటూ సూపర్. అలాగే డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. అండ్ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా చదువుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ కిషోర్ గారు అని అంటూ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్గా చదువుతాను, ఏఎస్ఎంఎస్ మిస్ చేయను మ్యాక్సిమం. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్, ఐ మీన్ రెండు రైట్ ఆన్సర్లు ఒకటి రాంగ్ ఆన్సర్. అండ్ నాకు కూడా చాలా పేర్లు గుర్తొస్తూ ఉంటాయి అని ఓకే. తాడేపల్లి నుంచి నాగమణి గారు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ భోజనం నీడా వస్త్రం అంట పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, బట్ అది కాదు. అండ్ వనపర్తి జిల్లా నుంచి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శ్రీదేవి గారు వినయ్ పంపించారు కడప నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నారు నీరు నోరు అన్నమాట. ఈ మూడు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక్కటే అని సామెత. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్, రెడీగా ఉండండి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 2, 3, 4 కలిపితే గాలి అని అర్థం వస్తుంది అండ్ 1, 2, 3 కలిపితే గెలవండి అని అర్థం వస్తుంది అండ్ 3, 5, 6 కలిపితే ఇప్పుడు అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ మధు అండ్ ఆదిత్య పంపించారు కడప నుంచి రాంగ్ ఆన్సర్, నేను ఆన్సర్ చెప్పేశాను. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఎయిత్ క్వశ్చన్ ఇది. 1, 2, 3, 4 కలిపితే గాలి అండ్ 1, 2, 3 కలిపితే గెలవండి అండ్ 3, 5, 6 కలిపితే ఇప్పుడు అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:40:35 అండ్ మనం ఉన్నాం సందడేస్ అందరిలో. నేను అడిగిన క్వశ్చన్ 6-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి చాలా క్లూస్ ఇచ్చాను, అదేంటో తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భాస్కర్ రావు గారు, ఏంటో మరి నాకు అర్థం అవ్వాలి ఎస్ఎంఎస్. అండ్ నారు నీరు నోరు అని అంటూ దమ్మోజ్ వెంకటాచారి గారు, ప్రీవియస్ క్వశ్చన్ గ్రైట్ ఆన్సర్. అండ్ అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్, అండ్ హ్యాపీ బర్త్డే టు హూ ఆర్ సెలబ్రేటింగ్ దర్ బర్త్డే అంట. హరికృష్ణ ఫ్రమ్ నరవారిపల్లె, చాలా డిఫరెంట్గా ఉంది ఊరి పేరు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. అండ్ సమీరా ఫ్రమ్ కొల్లిపార నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ 8th క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కే సుకుమారి విజయవాడ నుంచి సారీ క్రిష్ గారు క్వశ్చన్ సరిగ్గా వినలేదు. సో క్వశ్చన్ నేను రిపీట్ చేశాను, ఆల్మోస్ట్ ఆన్సర్ రివీల్ చేసే టైం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పెన్ పేపర్ క్వశ్చన్ మాత్రం ఈజీ క్రిష్, దీపికకి వారి విషయం అందజేస్తానని చెప్పండి, అలాగే థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ తరపు నుంచి. అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపర్తి నుంచి భార్గవి వెంకటేష్. సో ఇవి కాదు నేను అడిగింది, వీటిని యూస్ చేసి ఈ క్లూస్ని యూస్ చేసి మీరు ఒక వర్డ్ని ప్రిపేర్ చేయాలన్నమాట, ఆ ఎంటైర్ వర్డ్ ఏంటో నాకు పంపించండి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన నుంచి కనకారావు గారు రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ రైట్ ఆన్సర్, అది మన కాదు రాంగ్ ఆన్సర్, ఎవరు వివి రెడ్డి గారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి పంపించారు. క్లూస్ మాత్రమే పంపిస్తున్నారు మీరు, అది కాదు నాకు కావాల్సింది, క్లూస్ని యూజ్ చేసి మీరు ఆ వర్డ్ని ఫిల్ చేయాలన్నమాట. సో ఏంటి ఆ వర్డ్ అంటే విండో, విండో రైట్ ఆన్సర్, చాలామంది పంపించారు. అలాగే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మేడ నుంచి మమో జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ మా ఊరి పేరు చదవలేదు కిషోర్ గారు, దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో చెప్తున్నాను కదా, నేను వెళ్ళే ఫ్లోకి, నేను అడిగే క్వశ్చన్స్కి, ఆ మెసేజెస్ ఫ్లోకి ఒక్కొక్కసారి ఇన్ కేస్ ఎక్కడైనా ఊరు పేరో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లో ఎక్కడో చోటు మిస్ అయినా సరే మీరేం ఫీల్ అవ్వద్దు, అలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రైట్ ఆన్సర్, అండ్ ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాద్.

ఉన్నాయి. దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ ఆన్సర్ విండో అన్నమాట. అండ్ 9th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడ్. సో మీ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమా ఏంటి తెలిస్తే, ఐ మీన్ గుర్తు తెచ్చుకొని 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మన తెలుగు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమా, మీ ఫేవరెట్ సినిమా ఏంటి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిస్టియన్ స్టూడియోలో. టైం 3:48:25. మనం ఉన్న సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? మీ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమా ఏంటి అని చెప్పి చాలా మంది పంపించారు. ఎవరెవరు ఫేవరెట్ ఏంటో చూద్దాం. పెడన జోగనందర కాలు నుంచి అప్పలరాజు గారు, కొండపల్లి రాజా ఇష్టమంట, సూపర్ అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు స్నేహం కోసం ఇష్టమంట, అండ్ కనకారావు గారు పెడన నుంచి పెళ్లి పందిరి, అండ్ రాజోల నుంచి జయన్న గారు దళపతి ప్రేమదేశం, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు దళపతి, అండ్ భాస్కర్ పంపించారు చెరుకుపల్లి నుంచి కొండపల్లి రాజా, అండ్ విజయవాడ నుంచి పంపించారు కే సుకుమారి హ్యాపీ డేస్ అని అంటూ, అలాగే ప్రాణ స్నేహితులు అని అంటూ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ముర్హరి యశోద జానకిరాజు, సూపర్. అండ్ భాస్కర్ పెడన నుంచి స్నేహం కోసం ఉన్నది ఒకటి జిందగీ ఇష్టమంట, అండ్ హ్యాపీ డేస్ ఇష్టమంట కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అండ్ శోభన్ బాబు గారు కృష్ణ గారు నటించిన మంచి మిత్రులు అని అంటూ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి హ్యాపీ డేస్ అంటూ పంపించారు, సూపర్. అండ్ అమూల్య హ్యాపీ డేస్, మహర్షి మీ ఫేవరెట్ ఏంటి చెప్పండి అని అంటూ, డెఫినెట్గా చెప్తాను గుర్తొస్తే. అండ్ దళపతి అని అంటూ పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, అలాగే రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి స్నేహం కోసం అని అంటూ, అండ్ దమ్మోజ్ వెంకటాచారి ఫ్రమ్ చిత్రేళ గ్రామం నుంచి మంచి మిత్రులు అని అంటూ, అండ్ స్నేహం కోసం అని అంటూ శ్రీకాకుళం నుంచి భాస్కర్, అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి మై ఫేవరెట్ మూవీ కళాశాల తమన్నా నాకు తెలిసి సినిమా, అండ్ ప్రేమదేశం వినీత అని అంటూ పంపించారు పాలంపోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి రాజా, రాజా ది గ్రేట్ క్రిష్ అంట. సో రాజా ఈ మూవీస్ అన్నింటిలో ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందో నాకు అర్థం లేదు, ఐ మీన్ నాకే గుర్తు రావట్లేదో లేకపోతే నిజంగా ఉందో మరి. అండ్ వసంత మూవీ ఇష్టం అంటే భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి, అండ్ చిరంజీవి గారి ఇద్దరు మిత్రులు దళపతి కృషి, కృషి మీరు అమ్మగారి గురించి మాట్లాడింది మా అమ్మ క్యాచ్ చేసింది అని అంటూ, సో హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ప్రేమదేశం, స్నేహం కోసం ఇంకా చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి అని అంటూ, అండ్ ఉమ్మడి నుంచి మమో జనిద్దీన్, స్నేహభాను జనిద్దీన్ ఇద్దరు మిత్రులు అని అంటూ, అలాగే హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు పవన్ కళ్యాణ్ సుస్వాగతం అని అంటూ, అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ ప్రేమదేశం అని అంటూ, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి బాలమిత్రుల కథ ఇష్టం అంట, అండ్ వైష్ణవి జగన్ పుట్టపర్తి నుంచి స్నేహం అంటే ఇదేరా, అలాగే ఫన్ మూవీస్ రిలేటెడ్ టు ఫ్రెండ్స్ జాతిరత్నాలు సోనూకి టీ2కి స్వీటీ హిందీయా, ఓకే ప్రసూన గచ్చిబౌలి నుంచి, అండ్ నా ఫేవరెట్ మూవీ హ్యాపీ డేస్ అని అంటూ వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు పంపించారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 9th క్వశ్చన్ ఆన్సర్ స్నేహం కోసం, ఇందులో ఒకరి కోసం ఒకరు తెలియని ప్రేమ అభిమానం ఒకటేంటి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చివరి నిమిషం వరకు, సూపర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు చిన్నారి స్నేహం చంద్రమోహన్ గారిది, వెంకటేష్ గారు నటించిన వసంతం ఇష్టమంట, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి చిరంజీవి గారి స్నేహం కోసం అని అంటూ, అండ్ వాణి విజయవాడ నుంచి ఎస్ఎంఎస్ ఎందుకు డిలీట్ చేశారు, అండ్ హంపాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ప్రేమదేశం ఇష్టమంట, అలాగే నమస్తే ఆర్జే కిషోర్ గారు అని అంటూ, నాకు నచ్చిన ఫ్రెండ్షిప్ మూవీ మంచి మిత్రులు స్నేహమేర జీవితం అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు, అండ్ కానూరు నుంచి తాతారావు గారు మామ అల్లుల సవాల్, ఈ మూవీలో కృష్ణ రంగనాథ్ స్నేహితులు వీళ్ళ స్నేహం గురించి దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు అని అంటూ, సూపర్. అలాగే అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి పంపించారు వలీ భాష స్నేహం కోసం అంటూ పంపించారు నువ్వే కావాలి అని అంటూ, అండ్ పరుగు అల్లు అర్జున్ ఫ్రెండ్స్ అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అండ్ క్రిష్ గారు మన శ్రోతలందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, మూవీ నిప్పులాంటి మనిషి రామారావు సత్యనారాయణ గారు అని అంటూ నందం జగదీశ్వరరావు లక్ష్మి, అండ్ హాయ్ క్రిష్ బ్రో, క్యాచింగ్ విత్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్, హౌ డి యూ డూ, నాకు ఇష్టమైన ఫ్రెండ్షిప్ సిరీస్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సిరీస్ అంట శిశ్ల వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే టామ్ అండ్ జెర్రీ కూడా ఉంటాయి కదా, అవి ఒకటి లేకుండా ఒకటి ఉండలేవు అనమాట. అండ్ స్నేహం కోసం ఇష్టం అంట బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఉట్కూరు నారాయణపేట నుంచి పంపించారు డి అరుణ మోహన్జీ వీళ్ళందరూ ప్రేమదేశం అని అంటూ, అండ్ కిషోర్ బాబు నాకు ఇష్టమైన సినిమా చిన్ననాటి స్నేహితులు అని అంటూ వీరకనకారావు గారు వీరభద్రపురం నుంచి, అండ్ ఐఎమ్ హరికృష్ణ ఫ్రమ్ నర్వారిపల్లి నుంచి పంపించారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు మై ఫ్రెండ్ ఆది, అరుణ్, బాలాజీ, రోహన్, కళ్యాణ్, స్టీఫెన్ అండ్ రూపేష్ అని అంటూ, అండ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు విజయవాడ వివిధ భారతి విన్న శ్రోతలకు మరియు కిషోర్ గారికి నా యొక్క శుభాకాంక్షలు అని అంటూ చిత్రేళ గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చిత్రం ఫలారే చిత్రంలో స్నేహితులు ఒకరి కోసం ఒకరు ఎన్నో కష్టాలు పడ్డారు, అది సినిమా చాలా కామెడీగా ఉంటుంది అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అదనమాట సంగతి మీ మూవీస్ అన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, 10th క్వశ్చన్, పెన్ పేపర్ క్వశ్చన్ ఇది, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 2, 1 కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అండ్ 3, 6, 5, 1 కలిపితే కరుగు అని అర్థం వస్తుంది, అండ్ 3, 2, 6, 1 కలిపితే కలవండి అని అర్థం వస్తుంది, అండ్ అలాగే 4, 2, 1 కలిపితే పెంపుడు జంతువు అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 2, 1 అక్షరాలను కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అలాగే 3, 6, 5, 1 కలిపితే కరుగు అని అర్థం వస్తుంది, అండ్ 3, 2,

ఒకటి కలిపితే కలవండి అని అర్థం వస్తుంది, అండ్ 4 2 1 కలిపితే పెంపుడు జంతువు అని అర్థం వస్తుంది. ఇక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంతకన్నా క్లూ అవసరం లేదు, మీరు డీకోడ్ చేసి పంపిస్తూ ఉండండి. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సండేస్ అందరిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం. మరి సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళందరూ మాకు చిరంజీవి ఇద్దరు మిత్రులు అంటే ఇష్టం అంటూ పంపించారు. హంపాపురం నుంచి పంపించారు, స్నేహం అంటే ఇదేరా అంటూ నాగభూషణ వగ్గసివయ్య. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సీ విజయ నుంచి

కలర్స్ అంట కాదు. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ లావణ్య, సునీల్ అండ్ విశ్రుత్ హైదరాబాద్ నుంచి పంపించారు, సూపర్ రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేసు కుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 10 క్వశ్చన్స్ మొత్తానికి మీరు సూపర్ అండి, గుడ్ క్వశ్చన్స్తో థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ మరలా ఎప్పుడు వస్తారు అని అంటూ క్రిష్ గారు అని అంటూ సో చెప్తాను డెఫినెట్గా 4 o'clock న్యూస్ తర్వాత చెప్తాను ఎప్పుడు వస్తాను. అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పదవ ప్రశ్నకు జవాబు అని అంటూ ఎన్ని మెసేజెస్ వచ్చినా వాటిని వందే భారత్ ఎక్స్ప్రెస్లో చదువుతూ అందరికీ హ్యాపీనెస్ని కలిగిస్తారు చూడండి, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాంత్, హనీ. అండ్ యూసఫ్ కొలిపర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నో జవాబు చివరగా అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను. బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలో మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పడమట రైతు బజార్లో ఈరోజు ఆయన మినీ మార్ట్లను ప్రారంభించారు. రాష్ట్రంలో అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జీవన్దాన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీ లేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణను 1912 ఐవీఆర్ఎస్ నంబర్ ద్వారా ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండి పి పుల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచే 1912కు కాల్ చేసి కొత్త విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య పరిశోధన పారిశ్రామిక సంస్థల మధ్య క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాల్లో 4 ఒప్పందాలు కుదిరాయి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు ఈరోజు సంతకాలు చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 15 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. బ్యారేజ్ మొత్తం 175 గేట్లను ఎత్తి 14.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి ఉధృతికి కోనసీమ జిల్లాల్లో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయనగరం జిల్లాలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు అమూల్యమైన సహకారం అందించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ కోసం సౌత్ జోన్ తమ జట్టును ప్రకటించింది. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ హైదరాబాద్ యువకుడు తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆంధ్ర జట్టుకు చెందిన సీనియర్ బ్యాటర్ రికీ బుయ్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలా రా?

0: లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: भारती एफ एम 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:15 అండ్ మనమున్నాం సందడే సందడిలో. ఇందాక చాలా క్వశ్చన్ చాలా ఎస్ఎంఎస్లు మిగిలే, అవన్నీ కూడా చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. లాస్ట్ క్వశ్చన్కి కురునితల సునీల్ లక్కిరెడ్డిపల్లి నుంచి పంపించారు, విష్యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై రెస్పెక్టెడ్ అండ్ లవ్లీ ఆడియర్స్ అండ్ లిజనర్స్ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా. అండ్ అమూల్య థ్యాంక్ యూ, టుడే సందడే సందడి సూపర్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ, మీతో ఉంటే అసలు టైమే తెలియదు, అప్పుడే అయిపోయిందా, టైం అవుతుంటే బాధగా ఉంది, మళ్ళీ ఎప్పుడు సార్ ఏది ఏమైనా. థ్యాంక్ యూ సో మచ్, నీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి అమూల్య, మొత్తం చదివాను ఎస్ఎంఎస్ అయితే. అండ్ పాలంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సర్లే, ఈ అక్షరాల గారడు మనకెందుకులే కానీ ఒక ఫోర్ లైనర్ మనందరి కోసం. కాలం మారినా స్నేహబంధం మారదు, దూరం పెరిగినా అనుబంధం తరగదు, కష్ట సుఖాల్లో చెయ్యందించి నడిపించే నేస్తం జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ, క్రిష్జీ మనకు నిజమైన మానసిక ప్రశాంతత అక్కడే దొరుకుతుంది, ఎన్ని చోట్ల తిరిగినా దొరకదు. స్టూడెంట్స్ ఎగ్జామ్ బాగా రాసి ఇంటికి వచ్చి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో, మీరు అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి మీతో ఒక క్విజ్ గేమ్ ఆడుతున్నట్లే ఉంది, యాక్టివేట్ చేస్తున్నారు అందరి మైండ్స్ని. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ. డెఫినెట్గా చెప్తాను మళ్ళీ ఎప్పుడు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్కి, అందరు ఎస్ఎంఎస్లు చదువుతున్నాను పూర్తిగా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నమస్తే కిషోర్ బాబు గారు, చివరి ప్రశ్నకు వచ్చేసాం సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మరి ఏది, ఆన్సర్ ఏది. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి 10 questions అందరే సందడి క్రీన్స్. ఓకే, మళ్ళీ మీ రాకేప్పుడు సుబ్బు గారు అన్నట్లు మీ అక్కకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి, డెఫినెట్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మిజీ. అండ్ అలాగే ఉద్దండరాయణపాలెం నుంచి పంపించారు బత్తుల వెంకట్రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కిషోర్ గారు అని అంటాను, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈరోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మళ్ళీ మిమ్మల్ని వచ్చే సాటర్డే, నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ 5 o'clock కలుస్తాను. మరి జాగ్రత్తగా ఉండండి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఇంకా అప్పుడే వెళ్ళను నేను, 5 o'clock వరకు టైం ఉంది. సో ఈ టైంలో అంటే వివిధ టైం కాబట్టి ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను, ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్ నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈరోజు సందడే సందడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అది సంగతి. సో టైం స్టూడియోలో ఎగ్జాక్ట్గా 4 o'clock 7 minutes 32 seconds అవుతుంది. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్ నుంచి వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:47:46. మనమున్నాం వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను అండ్ ఆ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ మనకు కొన్ని ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ పంపించారు, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నంద్యాల జిల్లా నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. సో ఏంటా క్యాలిక్యులేషన్? అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి 20 మెంబర్స్ ఉన్నారంట, మేబీ ప్రీవియస్ క్వశ్చన్కేమో. అండ్ కిషోర్ గారు, నేను వినలేకపోయాను, ఇద్దరు మా ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడుకోవడమే సరిపోయింది, పోన్లే మొత్తానికి హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ, ప్రోగ్రామ్ ఆద్యంతం చాలా చక్కగా అలరించారు, మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం, థ్యాంక్ యూ సో సో మచ్ క్రిష్జీ. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చింది. మళ్ళీ చెప్పాను కదా, నెక్స్ట్ సాటర్డే సాయంత్రం 5 గంటలకు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఎలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను, మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి

0: గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు తుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ஆர்த்தி எஃப்எம் 101.3. விண்டனரோ விவித் பாரதி எஃப்எம் 101.3.
1: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am going to talk about environmental sustainability. Mana paryavaranam gurinchi maatladabothunnanu. Enta maatladna em chesina jarigina nashtam jarigipoyindi, jarugutune undi. Mari dinni ela aapali? Evari chetullo undi? Prabhutvam cheyala, manam cheyala, vere vaallu cheyala ani anukuntu pothe adi inka asalu ye sthayiki cherutundo irreversible aipothundi. ఇప్పటికే ఎన్నో పక్షులు జంతువులు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఏంటి పక్షులు పోతే జంతువులు పోతే ఏమవుతుంది అనుకుంటున్నారా? మనం అనుకుంటాము కొన్ని ఇన్సెక్ట్స్ నశించిపోతేనే ఇక ఇర్రివర్సిబుల్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. పాలినేషన్ కాదు, ఎన్నో ఎకరాలు హెక్టేర్ల కొద్దీ అడవులు నశించిపోతాయి. ఇవన్నీ తెలిసిన విషయమే, ఎందుకంటే సైన్స్ గురించి ప్రత్యేకంగా అప్పుడు స్కూళ్లలో కాలేజీల్లో తప్పితే ఇంకా తెలియని విషయం. ఇప్పుడు ఇంటర్నెట్ రోజులు, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఇన్ఫర్మేషన్ అంతా మన అరచేతిలోనే ఉంది. ఫోన్ తీస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ మనం ఎంతగా మన రీల్స్లో ఎంటర్టైన్మెంట్లో పడిపోయామంటే మన పక్కన జరుగుతున్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ దీని గురించి అసలు చాలామంది పట్టించుకోరు. ఎందుకు అంటే డైవర్షన్, డిస్ట్రాక్షన్, ఇంకో దేంట్లోనో వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో చూస్తే చిన్న చిన్న రీల్స్, అవి ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి ఒక 2-3 గంటలు అలా చూసి హాయిగా దాని గురించి ఆలోచించి ఒక సబ్జెక్ట్ తెలుసుకునేవాళ్ళు, లేదా ఒక ఎమోషన్ ఉండేది. ఇప్పుడు ఒక 15 సెకండ్లు అది ఎమోషన్ ఉండదు, స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు, అయినప్పటికీ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా అడిక్ట్ అయ్యి మైండ్ని ఇక దేనిపైకి వెళ్ళట్లేదు. కానీ ఇంతటి డిస్ట్రాక్షన్ మన మైండ్ని ఇంకోవైపు మళ్లించేస్తుంది. మన ప్రకృతికి ఎంత హాని జరుగుతుంది, లేదా మనకు ఏమవుతుంది అనే అసలు మెయిన్ ఇష్యూస్ ఎజెండాస్ పై నుంచి ఫోకస్ తప్పిపోయింది అని చెప్పుకోవాలి. మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ, దుర్బల శత్రు అని అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు, పాడు చేయగలడు, ఒక విధ్వంసమే సృష్టించగలడు. ఇప్పటికీ అది జరిగిపోతుంది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని ఎలా ఆపాలి? పరిశ్రమల వెంట వచ్చే కాలుష్యం తప్పనిసరి. నిజానికి పరిశ్రమలు, కాలుష్యం రెండూ కవలపిల్లల్లాంటివి. ఇవి రెండూ కలిసి పెరుగుతాయి. పరిశ్రమలను దుష్టమైనవి అనలేము, అవి సృష్టించి ఇచ్చిన కాలుష్యాన్ని కానుకగా స్వీకరించలేము. ఈ కాలుష్యాలు పలు రకాలుగా మానవ సమాజాలను బాధిస్తూ ఉంటాయి. మనిషి భూమి మీదకు వచ్చిన నాటి నుండే ఆవరణ వ్యవస్థలు కలుషితం కావటం మొదలైందని చెప్తారు. అయితే పర్యావరణాన్ని కాపాడటం, పర్యావరణ నిర్వహణ అని ఆధునిక కాలంలోనే చర్చకొచ్చాయి. నేటి సమాజానికి ప్రకృతితో పని చాలా విస్తృతమై ఉంది. ప్రకృతితో ముడిపడకుండా ఏదీ లేదు. ఆ ముడిపడిన బంధాన్ని బాధ్యతగా స్వీకరించకుండా భారంగా భావించి ప్రకృతిపై మరింత భారాన్ని మోపుతూ ఉన్న తీరుని ఎప్పటికప్పుడు జాగరూకులకమై పరిశీలించకపోతే, తగు చర్యలు చేపట్టకపోతే మూల్యం చెల్లించక తప్పదు. మానవాళి మొత్తానికి ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తున్న ఇండస్ట్రియలైజేషన్, పట్టణీకరణ, జనాభా విస్ఫోటనం, దారిద్ర్యం, పేదరికం, వనరుల అతివినియోగం, నాన్ రీన్యూవబుల్ ఎనర్జీస్ తగ్గిపోవటం, నూతన ఇంధన వనరుల కొరకు పరిశోధనలు, ముడిసరుకు కొరకు అన్వేషించే శోధనలు తగ్గిపోవటం మొదలైనవి అన్ని కలవరపెట్టే అంశాలుగానే మిగలటం లేదు. అవి పర్యావరణ సంక్షోభాలను మరింతగా తీవ్రతం చేస్తున్నాయి. పర్యావరణ సంక్షోభ విధ్వంసాల ప్రపంచ వ్యాప్తంగానే తీవ్రమయ్యాయి. నిజానికి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలో జీవించటం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఇది అందరికీ సరిసమానంగానే ఉంటుంది. అయితే పేదరికంతో, దారిద్ర్యంతో బాధపడుతున్న దేశాలు వాటిని నిర్మూలించాలనుకునేందుకు అభివృద్ధి క్రమాన్ని వేగవంతం చేసుకోవాలని పరిస్థితుల్లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందటం ద్వారానే పేదరికాన్ని తప్పించుకోవచ్చు. అభివృద్ధిని ఆశించకుండా పేదరికం తొలగిపోదు, నిర్మూలన కాలేదు. అభివృద్ధి కొరత ఉంటుంది. అయితే వెంట తెచ్చే సకల కాలుష్య కారకాలను ఆమోదించక తప్పదు, వాటిలో బాధితులం కాక తప్పదు.

0: ఇదొక సంకట స్థితి. పర్యావరణానికి హాని కలిగిస్తూ ప్రస్తుత తరాన్నే కాకుండా రాబోయే తరాలకు మనం ఇవ్వబోయే అభివృద్ధి ఏమిటనేది కూడా ఆలోచించాలి. దీనిలోంచే సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే భావన ఉద్భవించింది. ప్రస్తుత మానవుల అవసరాలను తీర్చడంలో ఎక్కడా రాజీ పడకుండా రాబోయే తరాల అవసరాలను కూడా గుర్తుపెట్టుకుని ఈ వనరులను వినియోగించుకోవాలి. అంతర్జాతీయ సంస్థలు పర్యావరణానికి విధేయంగా ఉంటూ లాభదాయక అభివృద్ధి లేదా ఫలప్రద అభివృద్ధిని సాధించుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక విధంగా, అదే సమయంలో అదొక వ్యూహం. ఆర్థిక సామాజిక పురోగతి అనే క్రమంలో పర్యావరణానికి సహజ వనరులకు ఎక్కడా ఏ చిన్న మొత్త విఘాతం ఏర్పడకుండా నిరంతరం సాగవలసిన, వృద్ధి చెందుతూ పోవలసిన ఒక పరిక్రమం. ప్రస్తుతాభివృద్ధికి కావలసిన వనరులను వినియోగిస్తూనే ఆగామి కాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని సాధించే అభివృద్ధి ఉభయాలకు లాభకరంగానే కాదు, క్షేమదాయకంగా ఉండేదే సుస్థిర అభివృద్ధి అవుతుంది. అయితే చాలాసార్లు ప్రస్తుతమే ప్రధానమైపోయి భవిష్యత్తును విస్మరించడం జరుగుతూ ఉంటుంది. మనం మన వర్తమానం బాగుంటే చాలనుకోకూడదు. మన ప్రస్తుతం అనేది ఎంతో సమృద్ధితోనూ పుష్కలత్వంతోనూ ప్రకాశిస్తున్న ఈ వెలుగంతా రేపటికి అంధకారంగా మారకూడదని ఉండాలి. కనుకనే అభివృద్ధివాదానికి పర్యావరణ హితానికి మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ, విభేదం లేదా కొన్నిసార్లు వైషమ్యం కూడా తలెత్తుతూ ఉంటుంది. భవిష్యత్తు తరాలు వారి కోసం నేను లేదా మనమెందుకు ఆలోచించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది మానవాళి ధర్మం, విధి, బాధ్యత కూడా. ఒక కుటుంబంలో ముందు తరాల వారు కూడా సుఖంగా, క్షేమంగా, సమృద్ధంగా జీవించాలని ఎట్లా కోరుకుంటామో, మానవాళి మొత్తంగా ఒక విశాలమైన కుటుంబం అని భావించే పెద్ద మనసు మనకుండటం అవసరం. దీనికి గొప్ప త్యాగాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత స్వార్థ సాధనలో కొంత సడలింపు, ఉదారత చాలు. ఐక్యరాజ్య సమితి 1967 జరిపిన మాల్తీస్ ప్రతిపాదనలను ఏమి సూచించారంటే, భవిష్యత్ తరాల మేలు కోసం ప్రస్తుత తరం సహజ వనరుల వినియోగం, అతిశయం, ఆడంబరం లేకుండా వాటిని ప్రదర్శించకుండా ఉంటే చాలు. ఇవాళ మనకు అందుబాటులో ఉన్న వనరులకు నేటికి మనం సృష్టికర్తలం కాము, కనుక వాటికి శాశ్వత యజమానులము కాకూడదు. కాకపోతే మానవ మేధాశాస్త్ర సాంకేతిక ప్రగతిని సాధించడం ద్వారా కేవలం వనరుల మీదనే కాకుండా ఆశాంతం ప్రకృతిపైనే నిర్నిరోధక ఆధిపత్యాన్ని ప్రకటించగలిగింది, ఆధిక్యత చాటించగలిగింది. ఈ వనరుల వినియోగంలో తగినంత వివేచన కలిగి ఉండటం ముఖ్యమైంది. ఆ వివేచన ఏమిటంటే, ఈ వనరులపై మనకే కాదు రాబోయే తరాలకు కూడా హక్కులున్నాయని గుర్తించటం, గుర్తింపుతో సరిపెట్టకుండా అంగీకరించడంతోనే పనైపోతుందని భావించకుండా ఆచరణలో పెట్టడం. జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయువులు, దుష్పరిమాణాలు, వీటి పట్ల కూడా కావలసినంత ఆలోచన, అవగాహనాలే ఆచరణ దాకా రాలేదు. దేశాలు, దేశాధినేతలు, ప్రభుత్వాలు వారు చేయాల్సింది చేస్తారు. బాధితమవుతున్న మనుషులుగా మనం చేయాల్సిందేమిటి? పర్యావరణాన్ని కబళించి ఆపై మానవాళిని అంతం చేసే అభివృద్ధి. ఆలోచనాపరులైన మానవులు ఎప్పుడూ అపారమైన అనివార్య సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి మీ నిర్ణయం ఏమిటి? అస్థిరాభివృద్ధ, సుస్థిరాభివృద్ధ? సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? భవిష్యత్ తరాలకు పర్యావరణ నాణ్యతతో రాజీ పడకుండా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఒక విధంగా స్థిరమైన అభివృద్ధిని నిర్వహించవచ్చు. ఆర్థిక అభివృద్ధి పేరుతో పర్యావరణ నష్టానికి భూమి క్షీణత, నేల కోత, వాయు మరియు నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన మొదలైన వాటి రూపంలో చెల్లించబడుతుంది. ఈ నష్టం మరింత నాణ్యమైన వస్తువులు మరియు సేవల ఉత్పత్తిని కలిగుండటం వల్ల కలిగే ప్రయోజనాలను అధిగమించవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన ప్రోగ్రాంలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాము సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు యూస్ఫుల్. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా అన్నీ వాడుకొని మన పిల్లలకు, ముందు తరాలకు ఎలాగైతే కొంచెం ఆస్తి, ప్రాపర్టీ ఇవన్నీ పెడితే వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉంటారనుకుంటామో, అలాగే మన ఎన్వైరన్మెంట్ని, మన వరల్డ్ని, మన ప్లానెట్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ముందు తరాలు హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. With this very wonderful information about environmental sustainability, this is Chetan signing off in today's vanilla program. I'll get back to you in our next program. Till then, have a great time. Bye. Mee salahalu soochanal kosam meer call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. Ma email id feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: Akashvani Anand

చిత్రసీమ సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి, ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రం కోసం హరిహరన్ పాడిన గీతం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట ఇది కథ కాదు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం MS విశ్వనాథన్.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రం కోసం అభిజిత్ సాధనా సర్గం పాడిన గీతం. సంగీతం ఆనంద్ మిలింద్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఇడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన గీతం, సంగీతం చక్రి

0: కార్యక్రమంలో తర్వాత పాట ఇలవేల్పు చిత్రం కోసం పి లీల, పి సుశీల, రఘునంద పాణిగ్రహి పాడిన సముద్రాల సీనియర్ గీతం. సంగీతం సుసర్ల దక్షిణమూర్తి.
1: ఊసుల

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ జి శివప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయులు గారు. రూపకల్పన ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యాత బి దివ్యశ్రీ. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్నారు కుమారి ఆర్తి వెన్నెల.

చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక

చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు.

ఆనందనతో హిమశైల శిఖరమే నిలబడగ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే

0: కార్యక్రమంలో ఇప్పుడు నిజాయితీ అనే కథను చెప్పడానికి నవ్యశ్రీ మన ముందుకు వస్తున్నది. ఈ కథ ఏమిటో విందామా మరి.
1: నా పేరు నవ్యశ్రీ, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు నిజాయితీ. ఒక గృహిణి తన ఇంటి బయట వసారాలో 3 వృద్ధుల్ని చూసి లోపలికి రమ్మని ఆహ్వానించింది. సంపద, విజయం, నిజాయితీ మా 3 పేర్లు. మేము 3 కలిసి లోపలికి రావడం కుదరదు. మాలో ఎవరో ఒకరిని మాత్రమే లోపలికి ఎవరు రావాలో ఎంచుకోండి అని చెప్పారు వారు. ఈ గృహిణి లోపలికి వెళ్ళి భర్తకు విషయం చెప్పింది. భర్త విజయాన్ని రమ్మందాం అని ప్రతిపాదించాడు. డబ్బు లేని విజయం ఎందుకు, సంపదను రమ్మందాం అని ప్రతిపాదించింది భార్య. సరే, ఇదంతా చాటుగా వింటున్న కోడలు, నిజాయితీని రమ్మంటే మంచిది కదా, పిల్లలకు కూడా మంచి బుద్ధులు వస్తాయి, అలాగే వృద్ధులే కూడా తేవచ్చు అని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. అప్పుడే ఆ గృహిణి బయటకు వెళ్ళి నిజాయితీని రమ్మని ఆహ్వానించింది. ఆశ్చర్యం, నిజాయితీ వెంటనే విజయం, ఆ వెంటనే సంపద వచ్చి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. నీతి, అన్నింటికంటే గొప్ప సంపద నిజాయితీయే అని అందరూ తెలుసుకోవాలి.
0: కార్యక్రమంలో ఇప్పుడు బాల్య వివాహాల గురించి ఆంగ్లంలో చెప్పడానికి మన గాయత్రి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
2: Today I am telling about evils of child marriages. In India, since centuries, the system of child marriages had been prevalent. Customs and traditions had accepted this system. The particular, the backward communities and rigid families of the higher caste also followed this system. The system started changing from the 70s of the country. Advantages of this system was that the age of boys and girls was low at the time of their marriages, so they could have better adjustment. I particular, the girl could have better adjustment in the new environment. She could please her husband to and in-law in a pleasing manner. Gradually, the disadvantages of the system became visible. Small girls were exploited by their in-laws. Often they were coerced and ill-behaved. Husbands of their girls often had no voice, for which the girls were harassed. Two young brides became the mother of weakling children. This affects the health of the child and mother. Infant mortality was high. Death of the woman after delivery was also high. So early our child marriages created health hazards also. Now the government has made laws regarding the minimum age of marriage for boys and girls. These are 21 years and 18 years. It may ultimately remove the difficulties associated with the child marriages. Besides, there has been change in social outlook. Now very few favor children marriages. Thank you for giving this golden opportunity.
0: కార్యక్రమంలో ఇప్పుడు సి వైష్ణవి, బి వైష్ణవి మరియు నవ్య శ్రీ ఒక హిందీ పాట వినిపిస్తారంట. విందామా మరి.

0: గివ్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ.
1: కార్యక్రమంలో ఇప్పుడు జాహ్నవి బాతు మంచితనం అనే కథ వినిపించడానికి వస్తుంది, విందామా మరి.
2: బాతు మంచితనం అనగనగా ఒక ఊర్లో ఒక కోడి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు కోడి దాని పిల్లలు గింజలు తింటున్నాయి. అక్కడికి ఒక బాతు వచ్చింది. అది కోడితో ఇలా అన్నది, కోడి మామ, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు కొన్ని గింజలు ఇవ్వవా అని అడిగింది. దానికి కోడి నేనెందుకు గింజలు ఇవ్వాలి అన్నది. దానికి బాతు, ఇద్దరు మన ఇద్దరం స్నేహితులం కాబట్టి అని అన్నది. దానికి కోడి, నీకు నాకు స్నేహం ఏమిటి, నువ్వు నీళ్ళల్లో తిరుగుతావు, నేను ఇళ్ళల్లో తిరుగుతాను అని గర్వంగా అంది. ఆ మాటలు బాతు బాధపడింది. మరుసటి రోజు చెరువులో ఈదటానికి బాతు వెళ్ళింది. అక్కడ బాతుకు రక్షించండి రక్షించండి అని కేకలు వినిపించాయి. బాతు క్షణం ఆలస్యం చేయకుండా నీళ్ళల్లోకి వెళ్ళి కోడి పిల్లలను రక్షించింది. మామ ఆ రోజు ఆకలితో వచ్చిన నిన్ను నేను అనరాని మాటలు అని అనుమానించాను. అయినా సరే నువ్వు అవేం పట్టించుకోకుండా నా బిడ్డను రక్షించావు, గర్వంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించావు అన్నది కోడి. అప్పటి నుండి కోడి బాతుల నుంచి స్నేహితులుగా మారాయి. నీతి, ఇతరులను కించపరచరాదు.
1: కార్యక్రమంలో ఇప్పుడు మానస, భార్గవి, నేహ ముగ్గురు తల్లి తల్లి అంటూ పాడడానికి వస్తున్నారు, విందామా మరి.

0: ఆ విను రవేమా, ఈ పద్యం యొక్క భావం నీకున్న కోపం వల్ల గొప్పతనం, నీ యొక్క మంచి గుణములు తగ్గిపోవును. ఈ ప్రపంచంలో కోపమున్నవానికి జీవనం ఎంతో కష్టముగా ఉండును.
1: కార్యక్రమంలో ఇప్పుడు బాలకార్మికుల గురించి ఆంగ్లంలో చెప్పడానికి సాయి కుమార్ వస్తున్నాడు, విందామా?
2: ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఏ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ ఈజ్ ఏ కామన్ ఫీచర్ ఇన్ ఇండియా అండ్ మెనీ అదర్ కంట్రీస్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎవిల్ ఆఫ్ ది అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. చైల్డ్ లేబర్ ఈజ్ ఎంగేజ్ నాట్ బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ ది లేబరర్స్ బట్ డ్యూ టు ఇట్స్ ఈజీ టు అవైలబిలిటీ అండ్ చీప్నెస్. ఇన్ ఇండియా దేర్ ఈజ్ ఏ ఎక్సెస్ ఆఫ్ ఏ పాపులేషన్ అండ్ లేబర్ ఫర్ విచ్ దేర్ ఈజ్ ఏ వైడ్ అన్ ఎంప్లాయ్మెంట్. స్టిల్ చైల్డ్ లేబర్ ఈజ్ ఎంప్లాయ్డ్ డ్యూ టు ఇట్స్ వేజెస్ ఆర్ లెస్ అండ్ ఈజీ అవైలబిలిటీ. ఫర్ స్పెసిఫిక్ జాబ్స్ ఉమెన్ అండ్ చైల్డ్ లేబర్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ మోర్ కాన్సిక్వెంట్లీ అండ్ చీపర్. These workers are available directly through other workers. Specific attempts through advertisement or employment exchanges is not necessary. Normally, child labor is engaged for simple and easy jobs. So these children do not need specific training or education. This reduces cost of training and the workers do not bear loss of the training period. Child labor is a social evil. In a way, it is an economic evil also. Now, sociologists, governments, social reformers, etc. are opposing the evil of child labor. Most of the child labor is actually a bonded labor. It is simply ruins the child labor of the children's of the children's and make them pessimistic. It causes adult and unemployment. Various legislations are there to cure the evils of the child labor. Everyone know the evils of the child and bonded labor. Legislations also prohibit this. However, these laws are not properly implemented, so child labor is still in existence. Within these few words, I concluding my short speech, thanking you one and all. With me, Golden Apanchi, Jai Hind.
1: తర్వాత ధనం ప్రాణం అనే కథతో మన ముందుకు వస్తుంది తస్లీం. ఆ కథ ఏమిటో విందామా మరి?
3: నేను ఇప్పుడు ధనం ప్రాణం అనే కథ చెప్పబోతున్నాను. ఒక అడవి సమీపంలో ఒక

0: యోగి నివసించేవారు. ఒకరోజు ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించి తపస్సు చేసేందుకు దగ్గరలోని గుహలోకి వెళ్తారు. వెంటనే బాబోయ్ మనుషుల ప్రాణాలు తీసే మహమ్మారి అని కేకలు వేస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కట్టెల కోసం అడవికి వచ్చిన ఇద్దరు స్నేహితులు ఆ దృశ్యాన్ని చూసి అదేంటో చూద్దామని గుహలోకి వెళ్తారు. అక్కడ వారికి కుప్పలుగా బంగారం కనిపించింది. అయ్యో పిచ్చి స్వామి, ఇక్కడింత బంగారం ఉంటే ప్రాణాలు తీసే దయ్యమేదో ఉన్నట్టు భయపడ్డాడేంటి అనుకుని ఇద్దరు బంగారాన్ని సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సరి సమానంగా కుప్పలు వేసుకున్నాక బంగారాన్ని మోసుకెళ్లడానికి సంచులు తీసుకురావడానికి వెళ్ళాడు వారిలో ఒకడు. ఒంటరిగా బంగారం దగ్గర కాపలా ఉన్న స్నేహితుడికి ఎంత బంగారం, ఇందులో మరెవరికో ఎందుకు ఇవ్వాలి, వాడిని చంపేస్తే అంతా నాకే దక్కుతుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఒక పెద్ద బండరాయి తీసుకొని స్నేహితుని కోసం ఎదురు చూస్తూ గుహలో ఒక పక్క నక్కి ఉన్నాడు. సంచి కోసం వెళ్ళిన స్నేహితుడు కూడా బంగారం మొత్తం తానే కాజేయాలని పథకం పన్నాడు. సంచితో పాటు విషయం కలిపిన సద్దిమూట తీసుకొని గుహలోకి వచ్చాడు. గుహలో వేచి చూస్తున్నవాడు పథకం ప్రకారం బండరాయితో బాధి సంచి తెచ్చిన స్నేహితుడిని చంపేశాడు. తర్వాత బంగారాన్ని మొత్తం సంచుల్లో నింపుకొని బయలుదేరే ముందు స్నేహితుడు తెచ్చిన సద్ది మూటను చూశాడు. నోరు ఊరింది, గబగబా తినేశాడు. మరో నిమిషమే నురుగలు కక్కుకొని చనిపోయాడు. ఆ ఋషి మిలమిల మెరిసే బంగారాన్ని పట్టుకొని మనుషుల ప్రాణాలు తీసే మహమ్మారి అని ఎందుకన్నాడో ఇప్పుడైనా అర్థమైందా? దయ్యం కంటే దురాశ చాలా చెడ్డది, నీతి దురాశ చాలా చెడ్డది.
1: కార్యక్రమంలో ఇప్పుడు హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ గురించి చెప్పడానికి అమృత, అలాగే దానికి సంబంధించి ఒక కథను ఆంగ్లంలో వినిపించడానికి వైష్ణవి వస్తున్నారు. విందామా మరి.
2: ఇట్ ఈస్ ట్రూ దట్ హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. టుడే వీ సీ మెనీ థింగ్స్ అరౌండ్ అస్ విచ్ ఆర్ నాట్ హానెస్ట్. మెనీ పర్సన్స్ ఆర్ డిస్హానెస్ట్. డిస్హానెస్టీ మే షైన్ ఫర్ సమ్ టైమ్. ఇట్ మే ఎర్న్ మనీ, పవర్ అండ్ మెన్, బట్ ఆల్ దిస్ ఈజ్ ఫర్ ఏ షార్ట్ టైమ్. హానెస్టీ ఈజ్ కరేజియస్. డిస్హానెస్టీ ఈజ్ ఏ కవర్డ్. Honesty is bound to shine after the night of dishonesty. There is no place for dishonest people on the earth. They lost the battle in the end. An honest person only can win a place in the hearts of people. Double-faced men get temporary response, but they are thrown out of people's hearts. Dishonesty cannot face the reality. It has to say 100 lies to hide one act of dishonesty. Therefore, honesty is the best policy.
3: Once deluded in a poor woodcutter, he used to cut trees in the woods. One day he was cutting wood on the bank of river. He axe fell down into the river. The river was deep, but he could not take his axe out. He sat on the bank and he began to weep. Mercury, the god of water, appeared. He asked his reason of his weeping. The woodcutter told his whole story. Mercury divided into the water and brought in a golden axe. The woodcutter refused to take his mercury, again divided and threw it the several axe. The woodcutter did not take his either. Then he brought an iron axe. The woodcutter took his gladly. Mercury was much pleased. The rewarded the woodcutter with the other two axes. Moral of the story, honesty is the best policy.
1: కార్యక్రమంలో ఇప్పుడు దేశం మనదే అనే దేశభక్తి గీతాన్ని వినిపించడానికి వస్తున్నారు జాహ్నవి, మానస వస్తున్నారు. విందామా మరి.

0: వందనం.
1: కార్యక్రమంలో ఇప్పుడు స్నేహం గురించి ఒక చక్కటి కథను వినిపించడానికి ఇప్పుడు మన మనస వస్తుంది, విందామా మరి.
2: నా పేరు ఆర్ మానస, 8th క్లాస్, ఇంగ్లీష్ మీడియం, బుకపర్ణం మండలం, అనంతపురం జిల్లా. స్నేహం అంటే ఇదేరా. చిన్న అడవిలో మోటో అనే కుందేలు, టోటో అనే కోతి ఉండేవి. ఈ రెండు స్నేహితులు. ఆ రోజు ఆదివారం కావడంతో మోటు టోటు ఆటలు ఆడడం మొదలుపెట్టాయి. ప్రమాదవశత్తు టోటు కోతి ఒక బావిలో పడింది. పైకి రావడానికి ప్రయత్నించింది, కానీ వీలు పడడం లేదు. పైకి రాలేక గత్యంతరం లేక బావిలో ఈత కొడుతూనే ఉంది. ఇక తన వల్ల కావడం లేదు. బావి పైనుంచి ఇదంతా చూస్తున్న మోటు కుందేలుకు చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రెండు బెండు కర్రలు తీసుకొని నిచ్చెన తయారు చేసింది. దానిని బావిలోకి విడిచింది. టోటు నిచ్చెన సహాయంతో చకచక పైకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు స్నేహం కంటే మిన్న లోకాన లేదురా అనే పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు.
1: కార్యక్రమంలో తర్వాత అశోక్ ఒక పద్యం వినిపిస్తాడంట, విందామా.
3: మై నేమ్ ఇస్ అశోక్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్, ఇంగ్లీష్ మీడియం, ఇన్ పామ్దుర్తి జెడ్పిహెచ్ఎస్ స్కూల్. అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడ, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం యొక్క భావం, చేయాల్సిన తప్పులన్నీ చేసి మంచివాడిలా నటిస్తే సరిపోతుందా? అలాంటి వాడి తప్పులు ఎదుటి వారికి తెలియకపోవచ్చు, దేవుడికి కూడా తెలియకుండా పోతాయా? తప్పక తెలుస్తాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు సుప్రియ తెలివైన రైతు అనే కథను వినిపిస్తుందంట, విందామా మరి.
4: ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా తెలివైనవాడు, కానీ చాలా పేదవాడు. దున్నుకుందామంటే కొంచెం కూడా పొలం లేదు. ఒకరోజు రాజు వద్దకు వెళ్ళాడు. రాజు రైతుకు 4 ఎకరాల పొలం ఇచ్చి, పండించిన పంటలో పైభాగం నాకు, కింది భాగం నీకు, సరేనా అన్నాడు. రైతు సరే అన్నాడు. ఆ రైతు బాగా ఆలోచించి వేరుశెనగ పంట వేశాడు. పంట పండాక పైనుండే ఆకులు రాజుకు ఇచ్చాడు. కింది భూమిలో ఉండే వేరుశెనగకాయలు తాను తీసుకున్నాడు. రాజు ఆలోచించి, ఈసారి కింది భాగం నాకు, పైభాగం నీకు అన్నాడు. రైతు సరేనని ఈసారి వరి పంట వేశాడు. పంట పండాక పైనుండే వరంతా తాను తీసుకున్నాడు. కింది భూమిలో ఉండే వేళ్ళన్నీ రాజుకు ఇచ్చాడు. ఇలా కాదనుకున్న రాజు బాగా ఆలోచించి, ఈసారి కింది భాగం పైభాగం నాకు, నడుమ భాగం నీకు అన్నాడు. రైతు సరేనని ఈసారి చెరుకు పంట వేశాడు. పంట పండాక కింది వేళ్ళు పైన ఆకులు రాజుకు ఇచ్చి, నడుమ ఉండే చెరుకు గడలు తాను తీసుకున్నాడు. రాజు రైతు తెలివితేటలకు మెచ్చుకొని 4 ఎకరాల పొలం రైతుకే సొంతం చేశాడు.
1: కార్యక్రమంలో చివరగా యశస్విని, గాయత్రి ఒక చక్కటి దేశభక్తి గీతం వినిపిస్తారంట, విందామా మరి.
5: ఎగరాలో ఎగరాలి మన భారత జెండా, ఎగరాలి ఎగరాలో ఎగరాలి మన స్వాతంత్రపు జెండా, ఎగరాలి 3 రంగుల ముద్దుల జెండా, ముల్లోకాల్లో ఎగిరే జెండా, 3 రంగుల ముద్దుల జెండా, ముల్లోకాల్లో ఎగిరే జెండా, అమరవీరుల ఐక్యపు జెండా, సమరవీరుల స్వరాజ జెండా, అమరవీరుల ఐక్యపు జెండా, సమరవీరుల స్వరాజ జెండా, ఎగరాలో.

ఎర్ర కోటపై ఎగిరే జెండా, ఢిల్లీ కోటపై కులికే జెండా, ఎర్ర కోటపై ఎగిరే జెండా, శాంతిని తెలిపే తెల్లదనం, శౌర్యం చూపే కషాయ వర్ణం, పొడి పంటల పచ్చదనం, ఎగరాలో ఎగరాలి మన భారత జెండా, ఎగరాలి ఎగరాలో ఎగరాలి మన స్వాతంత్రపు జెండా, ఎగరాలి గాంధీ నెహ్రూ పటేల్ బోసు నేటి నాయకులు గెలిచిన జెండా, గాంధీ

0: నేటి నాయకులు గెలిచిన జెండా, అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా, అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా, ఎగరాలో ఎగరాలి మన భారత జెండా ఎగరాలి, ఎగరాలో ఎగరాలి మన స్వాతంత్రపు జెండా ఎగరాలి.
1: మీరింతవరకు బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ జి శివప్రసాద్ హెడ్ మాస్టర్ గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత దివ్యశ్రీ.
2: శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: मूड कॉलेज ले लो।
2: डोंट वरी।
1: फीस चूड़ो।
3: हे ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా. సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఏపీఐఐసి రైతు బజార్లో ఆయన ఈరోజు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామన్నారు. బహిరంగ మార్కెట్లో 65 రూపాయల నుండి 62 రూపాయలకు లభ్యమవుతున్న బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యం ప్రత్యేక కౌంటర్లలో 52 రూపాయలకు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్న మంత్రి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది.
0: పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించి రైతులకు తక్షణ ఉపశమనం కల్పించే చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్నుకు 50,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం అందించాలని నిర్ణయించిందని, దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 40,000 మంది పొగాకు రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో పొగాకు రైతులకు గణనీయమైన ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. 3 ఒప్పందం ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటు అందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్నెస్ అసెస్మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సిలింగ్ సేవలను పొందగలుగుతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జీవన్ దాన్ ఈరోజు నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశల వారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జీవన్మృతులు అవయవాలను దానం

0: మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశల వారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జీవన్మృతులు అవయవాలను దానం చేస్తే 8 మందికి కొత్త జీవితం లభిస్తుందన్నారు. అవయవ దానంపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరగాలని, తమ నిర్ణయాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో కూడా అవయవ దానానికి అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు. అవయవదానం మరణానికి సంబంధించిన అంశం కాదని, అది జీవితానికి ఇచ్చే అత్యున్నత గౌరవమని చెప్పారు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, 5 నుంచి 8వ తరగతి వరకు 250 సీట్లు భర్తీ చేసేలా అడ్మిషన్లు చేపట్టామని చెప్పారు. ఈ సంవత్సరం 6 బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తప్పవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ముస్లిం షాదీఖానా, అంబేద్కర్ భవనం, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి తీసుకువస్తున్న నిధులతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా పరిశోధన పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికను సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి భట్టం పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ బిబయ్యన్.

ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాధురి పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు.

రాత్రి 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివానందలహరి 3వ భాగం వినవచ్చు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ హయవదనాచార్య.

రేపుదయం 6:30 సేద్యపు శుద్ధులు శీర్షికన వరిలో జింక్ లోపం నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారి ప్రసంగం వినవచ్చు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 17వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో గుడిమెట్లు శ్రీ ఇసికల ఉదయకుమార్ గారి కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో.

రేపుదయం 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపుదయం 9 గంటలకు నాన్నకు నమస్కారం శీర్షికన దర్శకులు శ్రీ వేదాంతం రాఘవయ్య గారి కుమార్తె వేదాంతం ప్రతిభ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపు ఉదయం 10 గంటల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఇక రేపటిమ సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్ష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. సాయంత్రం 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో జానపద గీతాలు వినిపించిన వారు శ్రీమతి ఏ ఆదిలక్ష్మమ్మ బృందం, అనంతరం శ్రీ ఎం శివానంద బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రేపు రాత్రి 7:15

రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్, రేపు రాత్రి 8:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష.

రేపు రాత్రి 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఈరోజు రాత్రి 8:45 తలుపులు నాటిక ప్రసారమవుతుంది. రచన మరియు నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం. సంగీతం ఇళయరాజా.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రా చిత్రం కోసం శంకర్ మహదేవన్, హరిహరన్ పాడిన గీతం, సంగీతం మణిశర్మ.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మెన్.
3: కార్యక్రమంలో తర్వాత పాట ఇల్లాలు చిత్రం కోసం కెజే యేసుదాస్, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఇందూ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాల్గుడి శుభ పాడిన రాజశ్రీ గీతం. సంగీతం దేవా.

మెట్రో ఛానల్ ముందు చూడు ముందు చూడు కేబుల్ టీవీ పెట్టి చూడు పెట్టి చూడు పెప్సీ కోలా పిల్ల చూడు మైకేల్ జాక్సన్ నన్ను చూడు నన్ను చూడు.

కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రధనస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత పాట డిటెక్టివ్ నారదా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం. సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

0: కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కాంధునీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి, కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి, వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,000,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మై భారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్ధరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ

0: ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ క్యాడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైక్లోథాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్ట్రపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 ఉన్నారు. ఇప్పటివరకు 225 రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలం శీర్షికను సత్య హరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ బి బయ్యన్నా.

దేవి ఈ రుణబోధ కడుంగడు దుర్భరము గదా దేవి.

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు శ్రీ బి బయ్యన్నగారిచే విన్నారు. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె. మాధురి పాడిన లలిత గీతాలు

ఈరోజు రాత్రి 8:45 తలపులు నాటిక ప్రసారమవుతుంది. రచనా నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు.

రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు వినవచ్చు.

రాత్రి 10 గంటలకు రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి సుఖదుఃఖాలు చిత్రం కోసం పి. సుశీల పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట జగదేక వీరుని కథా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పింగళి గీతం సంగీతం పెండ్యాల

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధుని కార్యక్రమంలో తర్వాత పాట ఇంటి గౌరవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి. సుశీల పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట తెనాలి రామకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట తెనాలి రామకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం పెండ్యాలా.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధుని కార్యక్రమంలో తర్వాత పాట గుండమ్మ కథా చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన గీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్, ఏక్ పేడ్ మాకే నామ్, హర్ ఘర్ తిరంగా వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సీసీ నిబద్ధతతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీబీజీ సోల్జర్ థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సైనికుల కోసం పరిగెత్తండి, సైనికులతో కలిసి పరిగెత్తండి అనే దార్శనికతతో పౌరులకు, సాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సోల్జర్ థాన్ ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తొలి రోజున రాష్ట్రపతి కటక్లోని జగద్గురు కృపాలు

0: విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం వికసిత భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, యువత ఎల్లప్పుడూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం ప్రజలను వారి లక్ష్యాల నుంచి దూరం చేసి కలలను సాకారం కాకుండా అడ్డుకుంటుందని, కుటుంబాలను నాశనం చేయడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుందని చెప్పారు. వీటి బారి నుండి యువతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వ్యసనాలు చెడు ప్రభావాలను యువత తప్పక అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: మేరే యువా సాథియో ఆప్ 2047 మే దేశ్ కో వికసిత్ భారత్ కి మంజిల్ తక్ లేకర్ జాయెంగే ఔర్ ఉస్కే శిఖర్ పర్ ఆప్ హీ బైఠే హోంగే. నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, రాష్ట్ర కి శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై. హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై. సాథియో, నషా ముక్త్ రహకర్ ఆప్ కో అప్నే పొటెన్షియల్ కో ప్రొటెక్ట్ కర్నా హై.
0: భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో ఏకం చేస్తున్న తరుణంలో ఆయన నిస్వార్థ సేవ వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంతో స్మరించుకోవాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించి జాతీయ పతాకం రూపకల్పన ద్వారా ఆయన దేశానికి నిస్వార్థమైన సేవలు అందించారని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తన దేశంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఉద్ఘాటించారు. సింధు నదీ వ్యవస్థపై పాకిస్తాన్ డిమాండ్లు నెరవేర్చకపోతే భారత్పై యుద్ధం చేస్తామని, ఆ దేశం మాజీ విదేశాంగ మంత్రి బెదిరించడం సరికాదని క్వాత్రా విమర్శించారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారత్పై యుద్ధం చేస్తామని బెదిరించడం పాకిస్తాన్కు సాధారణ విధానంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని నిందించడం మానుకుని పాకిస్తాన్ తన నీటి ఉత్పాదకతను సరిదిద్దుకోవాలని వినయ్ మోహన్ క్వాత్రా సూచించారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలలో గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ 3 రాష్ట్రాలలోనూ లెక్కింపు సజావుగా జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 79వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026ను నిర్వహించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ప్రముఖ బాక్సర్ ఎంసీ మేరీకోమ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ల సమక్షంలో ఈ సైక్లోథాన్ ప్రారంభమైంది. భారతదేశ స్వాతంత్ర్య 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 79 మంది ఎన్సీసీ క్యాడెట్ల బృందం లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ నాయకత్వంలో 79 కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించింది. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ సైక్లోథాన్ రాజధానిలోని పలు ప్రముఖ ప్రదేశాల ద్వారా కొనసాగి అదే వేదికపై ముగిసింది. ఈ సైక్లోథాన్ టీబీ

0: मुक्त भारत, स्वच्छ भारत, एक पेड़ माँ के नाम, हर घर तिरंगा వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సిసి నిబద్ధతను వెల్లడిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: एनसीसी फिटनेस का प्रतीक है। एनसीसी सोशल सर्विस के लिए जाने जाते हैं और ऐसे कैडेट्स देश का भविष्य भी है, देश की आशा भी है। आज आप साइकिलिंग करके देश को संदेश दे रहे हो, हम युवा विकसित भारत में अपनी भूमिका रखें। और इसलिए ही आज के दिन में ही आदरणीय प्रधानमंत्री जी 1 करोड़ से अधिक युवाओं को नशा मुक्ति का शपथ भी करवा रहे हैं।
0: న్యూఢిల్లీలోని 3 సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్ 4 రేపటి నుంచి ప్రారంభం కానుంది. 4 వారాల పాటు కొనసాగే ఈ కోర్సును హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. భారత సైన్యంలోని 3 దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యా పరిశోధనా సంస్థలు, వ్యూహాత్మక అధ్యయన సంస్థల ప్రతినిధులు ఈ కోర్సులో పాల్గొంటారు. భవిష్యత్ యుద్ధ స్వరూపం, సాంకేతిక పరిణామాలు, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. కోర్సులో భౌగోళిక రాజకీయ పరిణామాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికతలు, సైబర్ వార్ఫేర్, కాగ్నిటివ్ వార్ఫేర్, సమాచార యుద్ధం, సాంకేతిక ఆధారిత యుద్ధ వ్యూహాలు తదితర అంశాలపై నిపుణుల ఉపన్యాసాలు, చర్చలు నిర్వహిస్తారు. అలాగే సాయుధ దళాల భవిష్యత్ కార్యాచరణ అవసరాలను స్వదేశీ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలతో అనుసంధానించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.51% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుందని పేర్కొంది. అలాగే బొగ్గు సరఫరాలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించిందని, గత ఏడాది జూలైలో 73.57 మిలియన్ టన్నులుగా ఉన్న సరఫరా ఈ సంవత్సరం జూలైలో 17.34% వృద్ధితో 86.33 మిలియన్ టన్నులకు పెరిగిందని వివరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు మొత్తం బొగ్గు ఉత్పత్తి సరఫరా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.87% వృద్ధి సూచిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 3 రోజుల పాటు ఒడిషా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తలుపులు నాటిక రచన మరియు నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు.
1: తలుపులు నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు.
2: దిగే వాళ్ళని దిగనివ్వండి అయ్యా. మిమ్మల్నే ముసలమ్మా, ఆ మొగాళ్ళతో పాటు ఎగబడతావు ఎందుకమ్మా? ఏ కురడా, చేతులు లోపల పెట్టుకోవే. ఏదన్నా అయింది అంటే మా మీదకి వస్తుంది మళ్ళీ. నుంచున్న వాళ్ళంతా ముందు జరగాలయ్యా. అలాగా అలాగా. కండక్టర్ గారు టికెట్ కొట్టండి. లెక్క జాగ్రత్త, ఆ ప్యాసింజర్లు చెప్పకుండా మధ్యలో దిగిపోగలరు. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది నీ డబ్బు. అయిందా?
3: అయింది అయింది.
2: ఏ డ్రైవర్ గారు, మీరు ఎక్కి కూర్చోండి.
3: రైట్ చెప్పవేరా తలుపులు, స్టాండింగ్ లో ప్యాసింజర్లు చాలా మంది ఉన్నారు. ఇంకో ట్రిప్ తిరగాలో ఏమో. కండక్టర్ రైటేనా? ఒరే తలుపులు, ఇంకెవరు రాకపోతే రైట్ చెప్పరా?
2: ఇంకెవరు లేరు కానీ అవల్ రైట్. డ్రైవర్ గారు బండి నింపాదిగా లాగించండి. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉంటుంది, యాక్సిడెంట్ అయిందంటే పీకులాట. మళ్ళీ జాగ్రత్త. రైట్
4: కండక్టర్ గారు.
3: అయ్యా
4: ఈ తలుపులు ఎవడండి? మీ పై అధికారులాగా మాట్లాడుతున్నాడు.
3: నాకు ఏమీ తెలియదండి, నేను ఈ ఉద్యోగంలో చేరి 10 ఏళ్ళు అయింది. అప్పటికే ఎన్నేళ్ల నుంచో ఈ బస్సు స్టాండ్ లో దేగుతూ అడుక్కుంటూ ఉండేవాట. వాడు రైట్ చెప్పండి ఏ బస్సు కదలదు ఇక్కడ. ప్రతి డ్రైవరు ప్రతి కండక్టరు వాడిని అభిమానంతో చూస్తారండి. కొందరు అనుకోకుండా వాడిని వాడి ఆర్డర్స్ ను చూసి భయపడతారు కూడాను.
4: వాడు మీరందరూ సృష్టించుకున్న అధికారి అన్నమాట.
3: అన్నమాటే
4: తలుపులు పోని, వీడికి రోజు తగినంత ముష్టైనా దొరుకుతుందా ఈ బస్టాండ్ లో?
5: అది నన్ను అడగండి, నేను చెప్తాను.
4: ఏమిటండి డ్రైవర్ గారు,
5: కనీసం రోజుకు 5 రూపాయలన్నా దొరుకుతాయి. ప్యాసింజర్లందరి మీద కేకలు వేస్తూ ఉంటాడు వాడు. వాళ్ళు తప్పు చేస్తుంటే అదిలిస్తూ ఉంటాడు. పెద్ద పిన్న పక్షపాతం లేకుండా క్యూలో నిలబడి బస్సు ఎక్కమంటాడు. ఆ ప్యాసింజర్లే అదేం చిత్రమో. ఈ స్టాండ్కు వచ్చినప్పుడల్లా తలో 5 పైసలన్నా పారిస్తుంటారు. చూశారు, పైగా ఇవ్వకపోతే

0: వాళ్ళంతా పాపం చేసినంత బాధపడతారు.
1: మరి డబ్బంతా ఏం చేస్తుంటాడు?
0: సగమేమో వాడి జీవనానికి కావాల్సి ఉంటుంది.
1: అవును,
0: మిగిలిన డబ్బెట్టి ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తున్నాడు. వేసవి కాలంలో బస్టాండ్లో మంచినీళ్ళ చలివేంద్రం కూడా పెట్టిస్తూ ఉంటాడండి.
1: వీడి దానాధర్మం బంగారం గాను, వీడు కూడా ధర్మాత్ముడు అన్నమాట. అయితే వీడికి పిల్ల జల్ల తల్లి తండ్రి ఎవరైనా ఉన్నారా డ్రైవర్ గారు?
0: మేము ఎప్పుడూ చూడలేదండి.
2: బాబు గారు, ఒక ముసలి తల్లి ఓ చెల్లెలు ఉన్నారంటాడండి, తన సంపాదనతోనే వాళ్ళని పోషిస్తున్నట్ట.
1: వాళ్ళకి బట్టా పాతా కూడా కొంటూ ఉంటాడా?
2: ఈ బస్సుల్లో పెళ్లి వాళ్ళు ఎవరైనా ఎక్కినప్పుడల్లా వాళ్ళ బంధువులకి పెట్టినట్టు వీడికి కూడా జామారిస్తూ ఉంటారులేండి. వాడి తలకి చుట్టుకున్న గళ్ళ రూమాలు చూశారు? మొన్న భద్రాద్రి వెళ్తూ బస్సు ఎక్కడానికి వచ్చి ఓ షావుకర్ ఇచ్చాడు. ఆ నల్ల చొక్క ఓ ముసలమ్మ వాళ్ళ అబ్బాయి దుడుకునేది తీసుకొచ్చి ఇచ్చిందిలేండి. వాడు కట్టుకున్న అంగవస్త్రం ఓ బ్యామల కుర్రాడు ఇచ్చారు. ఆ చేతుల కింది దేకుడు చెక్కలు ఉన్నాయి చూశారు? వడ్రంగి వీరయ్య ఏటా ఒక జత్తు చెప్పును చేసి ఇస్తూ ఉంటాడండి.
1: రాత్రిళ్ళైనా ఇంటికి చేరతాడా కండక్టర్ గారు?
2: వీళ్ళు ఏమిటండి, కిష్టొడ్డున శ్మశానాల దగ్గర ఓ గుడిసిందని ఎప్పుడో ఓ మాడు చెప్పాడు.
1: చాలా విచిత్రమైన మనిషే తలుపులు.
2: దిగండి సార్, దిగండి దిగండి. మళ్ళీ ఇంకో ట్రిప్ పెట్టాలి, ఆలస్యం అయితే తలుపులు గడు కోపడగలడు.
3: ఏం కండక్టర్ గారు, ఇంత ఆలస్యం అయిందంటే చీకటి పడింది కదా?
2: పడిందయ్యా.
3: బోర్డు మంది ప్యాసింజర్లు నిలబడిపోయారు ఇక్కడ.
2: ట్రిప్ వేద్దాంగా.
3: ఆ పిల్ల చెల్ల చల్లు బాధపడుతుంటే వాళ్ళ బాధలు మనం కనిపెట్టద్దండి.
0: ఏం చేయమంటావురా తలుపులు? ఆ ప్యాసింజర్ ఎవరో ఒక ఆయన ఎక్కాడు, ఈ కథ అంతా అడుగుతూ కూర్చున్నాడు, దాంతో కొంచెం ఆలస్యం అయిందిరా.
3: ఏంటండి నా కథ? ఏంటండి
0: నీ కథరా?
3: ఇదేం రామాయణమా భారతమా? ఉన్నది ఉన్నట్టుగా కుంటోడు ముష్టోడు అని చెప్పలేకపోయారా ఒక మొక్కలో? ఎక్కండి ప్యాసింజర్లు అంటారు, ఎవళ్ళు మిగిలిపోవడానికి లేదు. కండక్టర్ గారు ఓవర్లోడ్ వేసేయండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను.
2: నువ్వు చెబితే వేయకుండా ఉంటానా?
3: ఏ ప్యాసింజర్లు ఎక్కడే ఎక్కడే జల్దీ ఎక్కాలా మరి.
0: అరే తలుపులు, చెప్పడం మర్చిపోయాను, రేపు కంట్రోలర్ ఈ రూట్ తనిఖీకి వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో ఏమో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ నాయన, ఏ పొరపాటు రాకూడదురా?
3: ఏంటండి మన రూట్ లో పొరపాటు జరగటమే. ఇదిగో డ్రైవర్ గారు, ముందు ఆ తలక తువ్వాలు గివ్వాలి తీసి పారేసి యూనిఫార్మ్ వేసుకురండి. మరికైతే అదిగో ఆ టెఫిన్ జాకీ అవన్నీ ఆర్డర్లో ఉంచుకోండి, నీట్ గా ఉండాలి, మాట రాకూడదు మనకి. టికెట్ కొట్టారా? మరి ఆ బుట్టలకి లగేజ్ కొట్టారా?
2: అరే మర్చిపోయాను రా, ఇదిగో కొడుతున్నా. భలే పొరపాటే జరిగింది.
3: ఏమనుకున్నావు మరి, ఎన్ని కళ్ళతో చూసుకోవాలి. రైట్ రైట్, ఆగండి ఆగండి ఆగండి. ఇదిగో కండక్టర్ గారు, ఈ డబ్బు తీసుకుని మన ఆంజనేయ స్వామి గుడికి ఒక సిమెంట్ బస్తా వేసుకురండి. ఇదిగో బస్తా ఖరీదు, ఇదిగో లగేజ్ డబ్బు.
2: ఇదేంట్రా, మన బస్సులో నీ బస్తాకి లగేజ్ ఏంటి?
3: అదిగో ఆక కుర్తే వద్దన్నా నేను, పాపాలు పోవడానికి గుడి కడుతున్నాం కదా, ఆ గుడి కట్టడానికి మళ్ళీ పాపం చేస్తామా? లగేజ్ కొట్టాల్సిందే. రైట్ రైట్, చీకటి లైట్ ఆర్డర్లో పెట్టుకోండి. రైట్.

0: அம்மா அம்மா தலுப்பு தீவா?
1: వచ్చావనాయన, ఎంత పొద్దుందేరా?
0: నీకేం తెలుసే, ఇవాళ ట్యాండింగ్ లో తిరణాల్లాగా ఉండారే జనం. రద్దీ తట్టుకోలేకపోయాను అనుకో. అమ్మయ్యా అమ్మయ్యా, అందరినీ పంపించి వచ్చేసానే. అమ్మా ఇదిగో డబ్బు, ఇదిగో ఇదేమో నీ బియ్యానికి, ఇదేమో నీ కూరలకి. మరి అయితే ఈ మిగతాదేమో మరి మన ఇంట్లో ఆంజనేయ స్వామి గారి డబ్బా లేదు, ఆ డబ్బాలో వేసేయి. రంగేదే
1: పొద్దుకేలా సినిమాకి వెళ్ళింది, వచ్చే వెళ్ళైందిలే.
0: సినిమాకి వెళ్ళింది అదే వద్దన్న, ఈడొచ్చిన పిల్లకంతా ఒంటరిగా సినిమాకి వెళ్ళటమే శుద్ధి బుద్ధి ఉండక్కర్లేదా అంట. చుట్టుపక్కళ్ళు ఏమనుకుంటారే?
1: నేను వద్దంటానే ఉన్నారా కొడుక, నిన్న గడ్డి మూ పమ్మిన డబ్బులున్నాయి, 10 రూపాయి వచ్చింది, అది అట్టుకు సినిమాకి వెళ్ళిందిరా.
0: 10 రూపాయి వచ్చుకుని సినిమాకి వెళ్ళింది, బుద్ధి తక్కువ పని అని బుద్ధి తక్కువ పని? ఎక్కడికి పోతాయి పొటకతో వచ్చిన బుద్ధులు? ఎవరు పెట్టావు ఏమో, ఆ శ్మశానాల కాడ క్యారమని ఏడుస్తా ఉంటే తీసుకొచ్చి పెంచాం. నువ్వేమో కూతురని, నేనేమో చెల్లెలని చూసుకుంటున్నాం కదా. రాణి దాని సంగతి ఇయ్యాలి కనుక్కుంటా, నాగి పెట్టి 4 దాంతా ఇయ్యాల.
1: అదిగో రాణి వచ్చింది, ఏమే కూతురానే చెప్పలే, వద్దే తలుపు తిన్నాడంటే కోమ పడతాడని.
2: రావుడోరు కళ్యాణం అని దేవుడు కథకందా అని వెళ్ళాను.

0: అదేంత తప్ప, దొంగ పెళ్ళిళ్ళు లేచిపోడాలు అట్లాంటి సినిమాకి వెళ్ళానా ఏమన్నానా అన్న.
1: అదే రంగే, ఆ 10 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళకపోతే కొబ్బరికాయ కొనుక్కుని ఆంజనేయస్వామి కొట్టొచ్చుగా, ఇంత మాత్రం తెలియదా అంట.
0: నేను ఆలోచించే వెళ్ళానన్నా.
1: ఆలోచించిందా?
0: ఆంజనేయులు వారికి దేవుడు రాములోరేగా, ఆరికే ముడిపించా, పుణ్యం కదంటావా?
1: అట్టా అనుకుంటే మంచిదేనే. అమ్మ అమ్మా, మరే రేపు మా బస్సులు కంట్రోలర్ తనిఖీకి వస్తున్నాడంటే మరికైతే నా గళ్ళ రుమాల, నా నల్లకోటు, నా చిన్న పంచ రావంత శుభ్రం చేసి మడత పెట్టి
0: తలుపులన్నాయ్. ఇదిగో ఈ గిల్ట్ ఉంగరమే ఎంకులప్ప తిరునాళ్ళలో కొనదంట, రేపు తనిఖీకి నువ్వు ఎట్టుకెళ్ళన్నా.
1: రంగి రంగి రంగి, నా చెల్లెలు అనిపిస్తున్నావి.
2: అయితే బుడ్డోడా, అంత పెద్ద అధికారి వస్తున్నాడు గాందా, నీకు కూడా ఏమన్నా ఇస్తాడంట్రా?
1: పిచ్చిదానా, ఆయన నాకు ఇచ్చేదేంటే, మా బస్సు రూట్లో ఏ తప్పు లేదు, శబాసు అంటే అంతే సేనా నాకు. మా డ్రైవర్లకి మా కండక్టర్లకి మాట రాకుండా ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలా?
2: ఎంత పిచ్చోడి విరా నాయన.
0: తలుపులన్నా ఏంటి, ఏమట్టుకున్నావు ఏంటి అన్నా? రవి చెప్పండి ఏ బస్సు కదలదు, వాళ్ళని అంటే గానీ ఆగనే ఆగదు.
2: ఎంత పిచ్చోళ్ళే మీరు, అన్నయ్య లేకపోతే బస్సులే తిరగవా?
0: తిరగవంటే తిరగవే.
1: అమ్మో బస్సులు తిరగవేమో కానీ ఆడి చక్రాలు మాత్రం తిరుగుతూనే ఉంటాయే, అవి తిరగటానికి మట్టుకు అడ్డమేమీ లేదే అమ్మ.
2: ఇదిగో కొడుకో, నీ కంబలు అక్కడ ఎడేశాను, ఆ పీడసెక్క తల కింద పెట్టుకొని పడుకో.
1: అట్టగే
2: రంగి, నా కూతురు నువ్వు ఆ వసాట్లో పండుకోయే, నేను ఏనే తొంగు ఉంటా.
1: అమ్మా ఏమే అమ్మా, ఏం ముద్రిద్దరే, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నా దిరిసి ఇక్కడి నుంచి కోసడు దూరం ఉంది బస్ స్టాండ్, నేను అక్కడికి ఈ చెక్కల మీద వెళ్ళేసరికే తెల్లారద్ది.
2: చల్దిబుబా కట్టిస్తా ఉండరా నాయన.
1: ఏంటి నీకేం మతిలేదా ఏమే, ఆ కంట్రోలర్ వస్తుంటే బువ్వ తింటూ నేను ఇక్కడ కూర్చున్న టైం అయిపోతా అంటే, ఇవాళ ఉపవాసం ఉన్నా మాట దక్కితే చాలా.
2: నా బిడ్డ దిరీష్ మీద పెళ్లి కొడుకులా ఉంటావురా.
1: అమ్మా అమ్మా, నీ కాలు రెండు దగ్గర పెట్టవే, దండం పెడతాను.
0: తలుపులన్నా తలుపులన్నా, మరి నాతో చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతుండవా?
1: నా కోసం కాసు కూసుండారు డ్రైవర్లు కండక్టర్లు, మరి నేనే లేట్ అయితే ఆల సంగతేం గాను, మరి బస్సు కదులుతా ఏంటి?
2: వెళ్ళు నా బిడ్డ, మనం మాట పడకూడదు, నలుగురితో సేవాస్ అనిపించుకోవాలి నౌకరీలో.
0: మళ్ళీ వేయాలి కొత్తవు తలుపులన్నా.
1: టైం ఉంటే వస్తలేవు రంగి, లేకపోతే లేదు.
3: గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 6 గంటలైంది, ఫస్ట్ ట్రిప్ వెళ్ళలేదు. డ్రైవర్ గారు, అయ్యా తలుపులు గడు ఇంకా రాలేదే, రైట్ ఎవడు చదువుతాడు?
4: నేను అదే అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా లేటు చేస్తామేమో కానీ అసలు వాడు ఎప్పుడూ లేటు చేయడే. అది కాక వాడు లేనిదే నేను క్లచ్ వదిలినా చక్రాలు తిరగవు.
3: లేట్ అయిందని కంట్రోలర్ మండిపడుతున్నాడండి.
4: ఏం చేయడం
3: ఇప్పుడు, నాకేం తోచడం లేదు.
5: ఏమిటి ఆలోచిస్తున్నావు కండక్టర్, టికెట్లు కొట్టేవా లేదా?
3: కొడుతున్నాను సార్. ఇంకా లగేజ్ ఉంది, అది అది కూడా
5: ఉన్నది. 10 మంది ప్యాసింజర్స్, గంట నుంచి టికెట్లు కొడుతున్నావా? టికెట్లు తెలియడం లేదా, లగేజ్ కనపట్టలేదా?
3: లేదండి, లెక్క సరిగ్గా ఉందో లేదో అని.
5: డ్రైవర్ బండి స్టార్ట్ చేయమందు.
4: చేస్తున్నాను సార్. ఇంజన్ కొంచెం కూల్ అయిందండి, అందుకని సెల్ఫ్ సరిగ్గా పనిచేయడం లేదు. ఎవరైనా తోస్తే
5: ప్యాసింజర్లంతా దిగి కాస్త సాయం చేయండి.
6: మాకేం అవసరం అండి, ఆ పని మీరు మీరు చూసుకోవాలి. కానీ
5: మరి బండి ఎలా కదులుతున్నాయా?
6: మమ్మల్ని అడుగుతారే, తలుపులు కానీ అడగండి, రోజు నడిపేవాడు వాడికి తెలియదా?
5: తలుపులు ఎవరు?
4: అడుగు సార్, వచ్చేసాడండి.
5: ఏం డ్రైవర్ గారు, రా తలుపులు వద్దా. బండి ఇంకా కదలలేదే, ఆ టార్చ్ కావటం లేదా? పోయి ప్యాసింజర్లో ఏందయ్య అలా చూస్తారు, దిగి తొయ్యండి అయ్యా. దిగ దిగండి అయ్యా, మీరు అంత దిగ, పెద్ద అయ్యా దిగ.
6: దిగండి అయ్యా, తలుపులు కోపడుతున్నాడు, పట్టండి.
4: మేము నీ మాటే అనుకుంటున్నాను రా తలుపులు. చూడు కంట్రోలర్ గారు కోపడుతున్నారు, బస్సు లేట్ అయిందని.
5: ఎటు వచ్చేసారేంటి తనిఖీకి? కంట్రోలర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. కండక్టర్ గారు, టికెట్ కొట్టేశారా? ఆ జల్దీ లగేజ్ ఇది కొట్టేశారా?
4: అలాగే.
5: ఇదిగో ఆ పిల్లడు కరెక్ట్ టికెట్.
3: డ్రైవర్ గారు, ఇవాళ వాటి డ్రెస్ అది చూసారా? మనకన్నా నీట్ గా పెళ్లి కొడుకులాగా వచ్చాడు.
4: నిన్ననే చెప్పాం కదండి కంట్రోలర్ గారు తనిఖీకి వస్తున్నారని.
5: ఏం కండక్టర్, బండి స్టార్ట్ చేయడమేమిటి? ఇంకా 6-5 నిమిషాలు అయింది.
3: చిత్తం సార్, బండిని బ్యాక్ చేయాలి సార్. రైట్ చెప్పలేదండి.
5: నీకేమన్నా మతుందా లేదా? ఎవరయ్యా రైట్ చెప్పేది? నువ్వేగా చెప్పాల్సింది. టికెట్లు కొట్టేవా లేదా?
3: కొట్టేశానండి.
5: ఒరే తలుపులు,

0: తలుపులు రైట్ చెప్పగారా, బ్యాక్ వెళ్ళి చూడు.
1: ఈ కుంటి మండ కొడుక రైట్ చెప్పడం, అయినా వాడు రైట్ చెప్పడం ఏమిటి, మీరు నడపడం ఏమిటయ్యా?
2: జీతం జీతం అలవాటు అయిపోయింది సార్. తలుపులు రైట్ చెప్పరా?
3: చెప్పేస్తారా.
1: ఈ బెగ్గరికి జీతం పెత్తలేని ఉద్యోగం ఏమిటి? ఆర్టీసీ బస్సులు వాడు రైట్ చెబుతేనేగా నడవా ఏమిటి?
3: దొరగారు మన్నించాలండి, ఇగో చెప్పేస్తున్నా రైట్. డ్రైవర్ గారు ఇగో మీరు ఏలూరు వెళ్లే లోగా కవర్ చేసే టైము.
0: అట్టగలరా?
3: అయితే ఓవర్ స్పీడ్ ఎలకండి మళ్ళీ.
0: సరే సరే,
3: ఎనకెళ్ళలేదు కానీ కొంచెం బ్యాక్ రానియండి. రైట్
0: చూడు,
3: రైట్
0: చూడు,
3: రైట్. అదే అదే అదే, కుక్క పిల్ల కుక్క, అదే కుక్క కుక్క పిల్లలు పెట్టింది ఇక్కడ. ఓడారు ఓడారు, అరే కుక్క పిల్ల కుక్క పిల్ల, అరే చక్కం కింద పడుతుంది.
2: తలుపులు కారు కింద పడ్డాడు.
1: అసలు ఈ కుంటి వేసవని స్టాండ్ లోకి ఎందుకు రానిచ్చారయ్యా?
2: తలుపులు
4: నిన్ను మా పొట్టిన పెట్టుకున్నాను రా. తలుపులు
3: అయ్యగారు, నా కర్మానికి మీరేం చేస్తారు? నేను ఎట్టాగూ బతకను.
2: తలుపులు
3: మీరంతా కలిసి డ్రైవర్ గారు, కండక్టర్ గారు, ఆంజనేయ స్వామి గుడి కట్టడం పూర్తి చేయించండి బాబు, నాకు అంతే
2: శాతం.
4: తలుపులు
1: అయినది అయిపోయింది కానీ బస్సు స్టార్ట్ చేయండి, చాలా లేట్ అయిపోయింది.
4: నేను ఇంకా బస్సు తోలను సార్.
2: సార్ ఇగో సార్, మీ టికెట్లు మీ బ్యాగు, ఇంకో కండక్టర్ని పంపించండి. తలుపులు రైట్ చెప్పండి, మా బస్సులు ఎప్పుడు కదలలేదు.
1: బస్సులు ఎప్పుడు ఆగవు, చక్రాలు తిరుగుతూనే ఉంటాయి.
5: తలుపులు నాటక విన్నారు. ఇందులో శ్రీతులు నండూరి సుబ్బారావు, ఏ లింగరాజు శర్మ, సి రామ్మోహన్ రావు, బి కనకలింగేశ్వరరావు, ఎం వాసుదేవమూర్తి, శ్రీమతి యుఎస్ఆర్ కృష్ణమూర్తి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం పాల్గొన్నారు. రచనా నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు.
6: శ్రోతలు ఇంతవరకు తలుపులు నాటిక విన్నారు. రచన నిర్వహణ శ్రీ బి కనకలింగేశ్వరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఎలా కర్మ కాలింది కత్తి మీది సామైంది రై హై సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి.

0: కార్యక్రమంలో తర్వాత పాట హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. సంగీతం ఇళయరాజా.
1: ఉసుల

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అయితే చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వరాలు అందించి పాడిన గీతానికి సీతారామశాస్త్రి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత పాట ఇంట్లో ఇల్లాలు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం జేవి రాఘవులు.

కార్యక్రమంలో తర్వాత పాట మనసున్న మహారాజు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన భువన చంద్రగీతం. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో తర్వాత పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన గీతం సంగీతం చక్రి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి

Mama gama gara ni re da ni ma da ni da sa ni re.

चलो हटो जी छे।

Mama ga, mama ga, mama ga, da da da da, bechane ko, nee.

0: अभी आपने सुना सुधाकर देवले जी का गाया राग हंस ध्वनि में तराना। आपके साथ तबले पर संगत कर रहे थे उल्लास राजहंस और हारमोनियम पर प्रमोद बोरगांवकर। ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसके साथ ही आज की अखिल भारतीय रविवासरीय संगीत सभा संपन्न होती है।
1: यू आर जस्ट लिसनिंग टू अ तराना इन राग हंस ध्वनि रेंडर्ड बाय श्री सुधाकर देवले। अकंपनिंग हिम वर प्रमोद बोरगांवकर ऑन द हारमोनियम एंड उल्लास राजहंस ऑन द तबला। दिस प्रोग्राम वॉज अ प्रेजेंटेशन ऑफ आकाशवाणी इंदौर। विद दिस टूडेज अखिल भारतीय रविवासरीय संगीत सभा कम्स टू एन एंड।
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివానందలహరి 3వ భాగం 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ హయవదనాచార్ 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన జింక్ లోపం నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారి ప్రసంగం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 17వ భాగం రచన శ్రీమతి జలంధర సృజన సాహితీ కార్యక్రమంలో గుడిమెట్లు శ్రీ ఇసికెల ఉదయకుమార్ గారి కథానిక ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు 8:30 జిల్లా సమాచార లేఖ 8:35 చిత్రసీమ రేపు ఉదయం 9 నాన్నకు నమస్కారం శీర్షికన దర్శకులు శ్రీ వేదాంతం రాఘవయ్య గారి కుమార్తె వేదాంతం ప్రతిభ గారితో పరిచయం ప్రసారమవుతుంది 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 కొనసాగుతాయి రేపటి సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు 6:30 చిత్రసీమ రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు జానపద గీతాలు వినిపించిన వారు శ్రీ ఏ